0: अर्हन्ति खलु षोडशीम् तावत् सप्रोच्यते पापी पापकृन्मुनिसत्तम यावत् शिवपुराणम् हि न शृणोति सुभक्तिदः गङ्गाद्या पुण्यनद्यश्च सप्तपुर्यो गया तथा एतच्छिवपुराणस्य समताम् यान्ति न क्वचित् नित्यम् शिवपुराणस्य श्लोकम् श्लोकार्धमेव च स्वमुखेन पठेद्भक्त्या यदीच्छेत्परमाम् गतिम् एतच्छिवपुराणम् यो वाचयेद् अर्थतो अनिशम् पठेद्वा प्रीतितो नित्यम् स पुण्यात्मान संशयः अन्तकाले हि यश्चैनम् शृणुयात् भक्तितः सुधीः सुप्रसन्नो महेशानस्तस्मै यच्छति स्वम् पदम् एतच्छिवपुराणम् यः पूजयेन्नित्यमादरात् स भुक्त्वेहा किलान् कामानन्दे शिवपदम् लभेत् एतच्छिवपुराणस्य कुर्वन्नित्यमदन्द्रितः पट्टवस्त्रादिना सम्यक् सत्कारम् स सुखी सदा शैवम् पुराणममलम् शैव सर्वस्वमादरात् सेवनीयम् प्रयत्नेन परत्रेह सुखेप्सुनाम् चतुर्वर्गप्रदम् शैवम् पुराणम् अमलम् परम् श्रोतव्यम् सर्वदा प्रीत्या भटितव्यम् विशेषतः वेदेतिहासशास्त्रेषु परम् श्रेयस्करम् महत् शैवम् पुराणम् विज्ञेयम् सर्वथा हि मुमुक्षुभिः शैवम् पुराणमिदमात्मविदाम् वरिष्ठम् सेव्यम् सदा परमवस्तु सदा समर्च्यम् तापत्रयाभिजमनम् सुखदम् सदैव प्राणप्रियम् विधिहरीश मुखामराणाम् वन्दे शिवपुराणम् हि सर्वदाहम् प्रसन्नधीः शिवः प्रसन्नताम् याया दद्यात् स्वपदयोरतिम् इति श्रीस्कान्दे महापुराणे शिवपुराणमाहात्म्ये तन्महिमवर्णनम् नाम प्रथमोऽध्यायः ओम्।
1: Om Namah Shivaya. You are listening to Shaivam.org radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
2: ఆయన యొక్క ఆయుధములన్నీ కూడా పాపముల నుంచి మనల్ని రక్షించి కాపాడుగాక అనేది తర్వాత మంత్రముల్లో చెప్పబడ్డ అర్థం. విశేషమేం లేదు, ముందు చెప్పినదే. మీఢుష్టమ శివతమ శివోన సుమనాభవ, మీఢుష్టమా వరాలను వర్షించేటటువంటి వాడా ప్రణత కామవర్షి అయిన ఓ శివతమ, నిన్ను మించిన శివుడెవడూ లేడు. అందుకు నువ్వేమవ్వాలి అంటే శివోన సుమనాభవ, అంతకు ముందు చెప్పుకున్న మాటే. అందుకే తొందరగా వెళుతున్నాం, ముందు చెప్పుకున్నాం గనక. శివుడివై సౌమనస్యం కలిగి పరమే వృక్ష ఆయుధం నిధాయ, నీ ఆయుధాలన్నీ చెట్టు మీద పెట్టేసి కేవలం చర్మము ధరించి కృత్రిం వసాన పినాకం బిభ్రదాగకి, ఏ ఆయుధం లేకపోతే అందం లేదు గనక పినాకం పట్టుకురావయ్యా అని అంటున్నారు. అంటే దీని అర్థం జీవితం మనకు ఉన్నంతకాలం మనల్ని రక్షించడానికి, మనల్ని శిక్షించే వాటిని శిక్షించడానికి ఆయుధాలన్నీ పట్టుకున్నాడు. ఇంకా అయిపోయింది, అది పూర్తయింది. కైవల్య ప్రదానం ఇవ్వాలి, అందుకే ఆయుధాలన్నీ ఉపసంహరించి కేవలం నువ్వు పినాకం మాత్రం ధరించిరావయ్యా. పినాకం అంటే ప్రణవధనువు అని నిన్ననే చెప్పుకున్నాం. ఆ ఒక్క స్వరూపంతో స్వామి ఏకమై గోచరించాలి అని కైవల్యావస్థలోకి మనల్ని తీసుకువెళ్ళి చెప్తున్నటువంటి దివ్యమంత్రం ఇది. వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః. వికిరిద, నీ యొక్క తేజ ప్రకాశాన్ని అన్ని చోట్ల వెదజల్లుతున్నటువంటి ఓ ప్రకాశ స్వరూపుడా నువ్వు, నీకు నమస్కారము. నీ యొక్క సమస్త ఆయుధములు కూడా పరాన్ముఖం చేసి, అంటే ఇంకా వాటి యొక్క అవసరం లేని స్థితిని కల్పించు అని నమస్కరించారు. పదో అనువాకం పూర్తయిపోయింది, ఏకాదశ అనువాకంలోకి ప్రవేశించాం. ఈ 11వ అనువాకంలో బహురూపులైన రుద్రుణ్ణి సహస్రాణి సహస్ర సౌరుద్రాహ అది భూమ్యాం. దీని అంతరార్థం ఏంటంటే భూమి యందు, అంతరిక్షమునందు, సముద్రమునందు, దివ్యందు ఉన్నటువంటి రుద్రులు వారి వారి ఆయుధాలని దూరముగా ఉంచి మమ్మల్ని కాపాడుగాక, అంటే ఉగ్రస్వరూపాన్ని వాళ్ళు ఉపసంహరించుకుని శాంతులై మనల్ని రక్షించుగాక అని. భూమి, జలము, ఆకాశము, దానికి పైనున్న దివి, ఇవన్నిటి యందు ఇక్కడ వర్ణించి చూపించారు. వారి యొక్క స్వరూపాలు నీలగ్రీవాహ శితికంఠాహ దివగమృద్రా ఉపస్థితా వృక్షేషు, వృక్షములు ఎందున్న వాళ్ళు, దివ్యందున్న వాళ్ళు, ఏ అంతరిక్షే అంతరిక్షమునందున్నవారు, ఏ మహత్యర్ణవే సముద్రమునందున్నటువంటి వారు, ఇటువంటి వారు సర్వస్థలమునియందు మమ్మల్ని రక్షించుగాక. అధహ క్షమాచరాహ, అంతరిక్షమునకు భూమికి నడుమ ఉన్నటువంటి వారు, అలాగే భూమి యందు పాతాళములందు

పుట్టినటువంటి వారు సర్వస్థలములో ఉన్న అనంతానంత రుద్రులే మనల్ని అనేక రకములుగా కాపాడేవారు, శిక్షించేవారు. అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్, వీరు అన్నముల యందుండి కొడుతూ ఉంటారట. అయ్యా అన్నాల్లో ఉండి కొడతాడా అంటే అన్నముల పతి కనుక రెండూ చేస్తాడు. కొన్ని అన్నాలు తింటే అపత్యం, కొన్ని తింటే పత్యం. మనం ఎంత పత్యంగా ఉండాలన్నా ఆ రోజు పత్య భోజనం దొరకదు. అంటే ఘోర రూపంలో శివుడు బాణం వేయడానికి అనువైనవేవో చేసుకున్నాం మనం, అందుకు తిన్నాం. అంతేకాదు పాత్రేషు, ఆ పాత్రల్లో కూడా మనం ఒక్కసారి మంచి నీళ్లు తెచ్చుకొస్తాం, గ్లాసులో పోసుకుంటాం. మినరల్ వాటర్ అండి, మంచిదే. పట్టుకున్న పాత్ర అందులో ఏ బాక్టీరియా ఉందో మనకేం తెలుసు, అది లోపలికెళ్ళి ఘోరంగా ఉంటుంది. అందుకు ఇది చదువుకుంటే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు విభతవ జనా, పాత్రల యందు పాత్రములలో పెట్టబడ్డ ఆహారముల యందు ఉన్నటువంటి రుద్రులు మమ్మల్ని బాధింపకుందురుగాక, అనుగ్రహింతురుగాక అని నమస్కరించారు. ఏ పథాం పతిరక్షయ ఐల బృదాయ వ్యుధ, మనం నడిచే త్రోవల యందు త్రోవల్ని త్రోవల్లో ఉండి రక్షించేవారే కాక ఐల బృదాయ, ఐలములు అంటే అన్నములు, ఈ అన్నములను ఇచ్చేవాళ్ళటి వాళ్ళు అంటే దారిభత్యాలు ఇచ్చేవారు అని అర్థం. దారిభత్యాలంటే మనం వెళుతూ ఉన్నప్పుడు తోవలో ఆకలి లేకుండా చూసే మార్గబంధువులు అనే కాకుండా ఈ జీవుడు యొక్క రాకపోకల్లో కూడా వీడికి తగిన ఆహారాది వ్యవస్థలు ఇచ్చేవారు అని నమస్కరించి తీర్థముల యందు మొదలైన వాటి యందు తిరిగేవారు. మొత్తానికి పృథివీ, అంతరిక్షము, దివి వీటి యందు వ్యాపించిన రుద్రులు బాణములు వేస్తున్నారు. పృథివి నుండి అన్నబాణాలు, అంతరిక్షము నుంచి వాయుబాణాలు, దివి నుంచి వర్షబాణాలు వేస్తున్న మీ అందరికీ నమస్కారం అన్నాడు. ఇవి బాణములను ఎందుకన్నారంటే వీటితో రక్షింపబడుతున్నాం, వీటితోనే శిక్షింపబడుతున్నాం. అందుకు ఇలా ఉన్న వారికి ఎలా నమస్కారం చేస్తున్నారంటే దశ ప్రాచీ, దశ దక్షిణ, దశ ప్రతీచీర్, దశోధీచీర్, దశోధ్వాస్తేభ్యో నమస్తే. అంత గొప్పగా చెప్పారు చూడండి. దశ ప్రాచి అంటే పది విధములుగా ప్రాచీ దిశకు అంటే తూర్పు దిక్కుకి, పది రకములుగా దక్షిణ దిశకు, అటు తర్వాత పశ్చిమం, అటు తర్వాత ఉత్తరం. ఇందులో దశ దశ అని ఎందుకు చెప్పారు అంటే ఎలా నమస్కరించాలో వేదం మనకు చెప్తుందన్నమాట. దశగా నమస్కరించు అంటే ఈ రెండు చేతులు దోజలించితే ఈ ఐదు ఐదు కలిసి మొత్తం పది అయ్యాయి. ఈ పదింటితో అన్ని దిక్కులా నమస్కరించాలట. ఎందుకంటే దిశా అంచపతయే నమః, అన్ని దిక్కులలో రుద్రుడున్నాడు అని తెలుసుకుని దశ ప్రాచీ, దశ దక్షిణ, దశ ప్రతీచి, దశోదీచి, దశోర్ధ్వ, అలా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఐదు వైపులా మనం నమస్కరిస్తూ ఉన్నాం అని చెప్పారు. ఈ ఐదు వైపులా ఎందుకు చెప్పారంటే పరమేశ్వరుడి పంచముఖాలకి నమస్కరించడం ఇది. సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనేటువంటి ఐదు ముఖములు ఐదు దిక్కులతో ఉన్నాయి. వాటిని మనం రెండు చేతులు దోయలించి నమస్కరిస్తున్నాం. నమస్కరించడంలో గొప్ప భంగిమ ఇది. అంజలి పరవాముద్ర దేవాక్షిప్ర ప్రసాదిని, దేవతలను తొందరగా వశ్యం చేసుకోగలిగిన భంగిమ అంజలి ముద్ర. అందుకు దోయలించి నమస్కరించారు. ఈ నమస్కారం వల్ల నహా మృడయంతు తే, ఆ రుద్రులు మమ్మల్ని ఆనందింపజేయుదురుగాక. మరి వారి దగ్గర అంత ప్రతాపకరమైన ఆయుధాలున్నాయే, అవన్నీ ఏం చేయాలండి అంటే మేము ఎవరిని ద్వేషిస్తున్నామో, మమ్మల్ని ఎవరు ద్వేషిస్తున్నారో వారి నోట్లో పడేవయ్యా అని ఆయుధాలు అన్నారు. జంభే దధామి. ఎందుకు ఇలా చెప్పారండి అంటే మన యొక్క సమస్త పాపక్షయములు స్వామి కలిగించాలి, అవే మన శత్రువులు. శత్రు సంహారం పూర్తిగా జరగాలి అనుకున్నా సంతోషమే. ఇందాక చెప్పుకున్నట్లు మన ధర్మ ఘాతకులందరిపై రుద్రుని యొక్క ఆయుధాలు ప్రయోగించాలని కోరుకోవడానికి ఏమాత్రం మనం వెనకాడకూడదు. మరి ఇంత ప్రతాపవంతులైన దేవతల్ని పెట్టుకుని వాళ్ళ దగ్గర అన్న ఆయుధాలు పెట్టుకుని కూడా మనం ఎందుకు కోరుకోకూడదండి? కోరుకుందాం. వాళ్ళ ఆయుధాలకు పని పెడతాం, ఎందుకంటే వాళ్ళ ఆయుధాలకు పని పెట్టవలసిన శత్రు బాధల్లో ప్రస్తుతం ఉన్నాం గనక. తంవో జంభే దధామి. ఆ శత్రువుల యొక్క నోళ్ల యందు, తెరచిన నోళ్ల యందు పడేసేయన్నాడు. తెరచిన నోళ్ళు అంటే మరేమిటో కాదు, మనల్ని అనేక జన్మ పరంపరల్లో పడేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఏ కర్మబంధములున్నాయో వాటి సర్వముని దగ్ధం చేసి ఓ పరమేశ్వరా కైవల్యాన్నియు అనే పరమార్థం కూడా ఇందులో ఉంది. సర్వము ఉన్నవి. అందుకు ఇక్కడతో పూర్తయింది రుద్రభాష్యం. దీనికి మనం అనుబంధంగా మృత్యుంజయ స్వరూపాన్ని చెప్పుకుంటాం.
ఆ మృత్యుని చేయడం వలన మృత్యుబంధనం నుంచి విడిపించి అమృతత్వ బంధనం ఉంచుతాడు అన్నారు. అమృతత్వ బంధనం ఇస్తాడు కాదు, అమృతత్వ బంధనం ఉంచుతాడట. ఎందుకంటే అమృతంతో బంధం మనకు ఎప్పుడూ ఉన్నది, అనవసరంగా మృత్యుతో పెట్టుకున్నాం కనుక ఆ బంధం తొలగించి ఈ బంధం ఉంచు అన్నాడు. మృత్యోర్ముక్షీయ అమృతాత్, మృత్యువు నుంచి విడిపించు, అమృతము నుంచి విడిపించకు అన్నాడు. అంతేగాని అమృతముతో కల్పించు అని అనలేదు. ఇక్కడ చూడండి, అమృతంతో బంధం నాకుందయ్యా, అమృతంతో బంధం లేకపోతే నేను ఎక్కడున్నాను? నిత్యము ఉండే చైతన్య స్వరూపుడు వేరు, నీతో నాకు బంధం ఉంది. కానీ నీతో బంధం ఉంచుకుని మృత్యు లక్షణం కలిగిన అజ్ఞానంతో పట్టుకు వేలాడుతున్నాను నేను. ఆ బంధనం తెంచి నీ బంధనాన్ని ఉంచనయ్యా, అది చెప్తున్నాడు. అందుకే ఈశ్వర బంధం శాశ్వతం, ఈశ్వరేతర బంధం అశాశ్వతం. మరి ఇంత చెప్పేకి ఈశ్వరేతరం సృష్టిలో ఉందా? లేదు. అది తెలుసుకోవడమే ఈశ్వర బంధం అంటే అర్థం. విశ్వమంతా శివమయం అని తెలిసినప్పుడు అదే శాశ్వతం. అటువంటి అమృతత్వ స్థితి ఇవ్వాలని దీనిలో మనం చివరికి మృత్యుంజయ మంత్రాన్ని కూడా కలిపి అభిషేకం చేసుకుని చమకం చెప్పుకుంటాం. అవును కదా, మళ్ళీ చమకం మొదలు పెడతారా? 11 అనువాకాలు. నమకం వస్తే చమకం అక్కర్లేదన్నారు, అంటే చెయ్యొద్దని కాదు. రుద్ర నమకం తర్వాతే చమకం, నమకం నమస్కారం చేయడం. ఈ నమకం మనకేమిచ్చింది? శివుడే అంతా అని జ్ఞానం ఇచ్చింది. చమకం ఏమిచ్చింది? అన్నింటినీ కోరుకోమని చెప్తోంది. ఎప్పుడు కోరుకోమంది? నమకం అయిన తర్వాత చమకం. శివుడే అంతా అని తెలిసాక కోరుకో అన్నది. కానీ మనం అలా అనుకో, అన్నీ అయిన తర్వాత శివుడిని కోరుకుంటా ఉండవు. అంతా ఆయనే అని తెలిసి కోరుకో, అందుకే నమకం తర్వాత చమకం. అయితే చమకం అంటే చమే చమే చమే చమే, ఇది కూడా నాకు, ఇది కూడా నాకు అని రావడం వల్ల దీనికి చమకం అనే పేరు వచ్చింది అని చెప్పుకున్నాం. బోవోలుడు కోరుకులున్నాయి, ఇవి తప్ప మనకి నిజానికి ఏమీ అక్కర్లేదు. మనకి ఏం కావాలో లిస్ట్ అంతా వేదమాత రాసి పెట్టేసిందండి, అది విశేషం. మనకేం కావాలో కూడా మనకు తెలియదు, మన అమ్మకి తెలుసు, వేదమాతకి తెలుసు, ఆ తల్లి పెట్టింది. ఎందుకు పెట్టారు అక్కడ చమకం అంటే, చమక మంత్రానికి అంతటికీ అనుబంధ వాక్యం ఒక్కటి 10 అనువాకంలో వస్తుంది, యజ్ఞేన కల్పతాం అనేటటువంటి మాట. అంటే అర్థం, ఇందులో చెప్పబడ్డ సమస్త వస్తుజాతము విశ్వంలోనే ఉన్నది. ఆఖరికి చక్షుర్యజ్ఞేన కల్పతాం, బయట ఉన్న వస్తువులే కాదు, నా చక్షువులు, నా శ్రోత్రములు, నా ప్రాణములు, ఇవన్నీ కూడా వస్తువులే కదా విశ్వంలోనివే, ఇవన్నీ కూడా యజ్ఞేన కల్పతాం, నేను యజ్ఞంతోనే పొందుదునుగాక, అది విశేషం. అంతేగాని యజ్ఞం చేయకుండా నేనేది పుచ్చుకోనండి, అది భారతీయుడు అంటారు. యజ్ఞం అంటే ఈశ్వరారాధన, ఈశ్వరారాధనతోనే నేను వీటన్నింటినీ పొందుతున్నాను అని అర్థం. కల్పతాం అంటే కల్పించబడునుగాక, కల్పించుకుందునుగాక అని మనం అర్థం చేసుకుంటే, కల్పతాం అంటే సమర్థవంతమగుగాక అని మరి రెండో అర్థం కూడా. యజ్ఞముతోనే పొందుతున్నామని మాత్రమే కాదు, ఇవన్నీ మనకు ఉన్నా యజ్ఞము ద్వారానే ఇవి సమర్థవంతములవుతున్నాయి అని అర్థం, అది విశేషం. యజ్ఞం లేనప్పుడు ఇవి సమర్థములు కావు. సమర్థం అంటే అర్థం, ఇవన్నీ నీకు జ్ఞానమునకు పనికొచ్చినప్పుడే ఇవి సమర్థములు అని అర్థం. అందుకు నేను సంపాదించిన ఇవన్నీ కూడా ఈశ్వర జ్ఞాన సముపార్జనకు ఉపయోగించినప్పుడే కల్పతాం సమర్థములవుతాయి. అందుకే ఈశ్వర ఆరాధన వల్ల ఈ వస్తుజాతం పొంది మళ్ళీ యజ్ఞమంతా దేనికి ఇవ్వాలి? యజ్ఞో యజ్ఞేన కల్పతాం, యజ్ఞము యజ్ఞం వల్లే పొంది, యజ్ఞం యజ్ఞానికే వినియోగించాలన్నాడు. యజ్ఞము ద్వారా ఈశ్వరుడిచ్చిన పదార్థమును పొంది వాటిని మళ్ళీ ఈశ్వరారాధనకి, ఈశ్వరార్పణ దియ ఈశ్వరార్పణకి వినియోగించడం వల్ల ఇవన్నీ కూడా నన్ను సమర్థవంతుణ్ణి చేస్తున్నాయి, అవి సమర్థవంతములు అవుతున్నాయి. సమర్థవంతములు అవడం అంటే అవన్నీ నాకు శివం కర్మలుగా మారి చిట్ట చివరకు నాకు శివజ్ఞానం పొందడానికి హేతువులు అవుతున్నాయి. అందుకే మనం తినేది, భక్తుడు తినేది ఒక్కటే, కానీ భక్తుడు తినేది ప్రసాదం, మనం తినేది పదార్థం. పదార్థం వేరు, ప్రసాదం వేరు. పదార్థం కడుపు నింపుతుంది, ప్రసాదం సత్వశక్తిని శుద్ధం చేసి జ్ఞానాన్నిచ్చి కైవల్యాన్ని ఇస్తుంది, అది విశేషం. అందుకు మనం ప్రసాదం తినాలి, ప్రసాదమే యజ్ఞేన కల్పతాం, అది దానికి విశేషం. చిట్ట చివరికి ఏమిటి చెప్తారంటే, భువనశ్చాధిపతిశ్చ అనే మాటతో పూర్తవుతుంది చమకం. అగ్నా విష్ణు సజౌషసేమాతో మొదలై అగ్నా విష్ణువులు అని చెప్పారు ఇక్కడ. అగ్నా అంటే అగ్రమునందున్నవాడు అని అర్థం. అగ్రమునందున్నవాడు కూడా చెప్పుకున్నారు, రుద్రో యయేషదగ్నిహి అని ముందున్నవాడు. ఈ అగ్రమునందున్నవాడు ఏమయ్యాడు? అంతా వ్యాపించి వెళ్ళాడు కనుక విష్ణుహు, అగ్నా విష్ణుహు అని వాళ్ళిద్దరినీ మొదటే చెప్పారు.
వీరు మాకు ఇవన్నీ కల్పించితే ఇవి యజ్ఞము ద్వారా పొందాం, యజ్ఞము ద్వారా సమర్థం చేసుకుని యజ్ఞమునికి వినియోగించి తద్వారా మేము అన్ని పొందుతున్నా ఏవి సంపదల్ని చెప్పి చెప్పి చెప్పి ఇవన్నీ భువనశ్చ భువనములకు సంబంధించినవి ఇవన్నీ ఎక్కడున్నాయో ఆ భువనము దాన్ని మేము పొందాం. అంతేకాదు అధిపతిశ్చ అక్కడితో ఆపేశాడండి, మేము అధిపతిని పొందాం అక్కడితో ఆపేశాడు చాలు మనకి. అంటే ఆ ప్రభువు కూడా యజ్ఞము ద్వారానే సమర్థుడవుతున్నాడు అని అర్థం అది. అంటే మనం ప్రభువును కూడా యజ్ఞముతోనే పొందుతున్నాం, ఆయన కూడా మనల్ని యజ్ఞము వల్లే అనుగ్రహిస్తున్నాడు. ఈశ్వరుని ఎలా పొందాం? యజ్ఞము వల్ల పొందాం. ఆ ఈశ్వరుడు మనల్ని ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? యజ్ఞము వల్ల అనుగ్రహిస్తున్నాడు. అందుకు అధిపతిష్ట అనేది చివరి మాట, మరి తర్వాత మాట లేదు. అంటే ఎన్ని పొందినా పొందవలసింది జగదీశ్వరుణ్ణే. అందుకే చమకం చివరికి ఏం చెప్పింది? ఈశావాస్యమిదం సర్వం. రుద్రం ఏం చెప్పింది? అదే మాట చెప్పింది. అందుకు ఈశావాస్యమిదం సర్వం అనే మాటను మనం గ్రహించాం. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆ ఈశ్వరుడు ఘోరాఘోరాత్మకంగా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. అది తెలుసుకుని ఆయన శివంకరుడు అని గ్రహించితే ఆయన శివుడై మనకి శివమును అందజేస్తాడు. ఇదే శివతత్వం, ఇదే రుద్ర నమకము యొక్క అంతరార్థం, ఇదే సర్వ భారతీయ వాంగ్మయము యొక్క ధర్మము. ఇది తెలుసుకుని మనం ఆ పరమేశ్వరుడు మనకు శివమును కలిగించుగాక అని ప్రార్థన చేద్దాం. అనంత విస్తృతిని ఒక్కచోట ఎంత తగ్గించి ఇమిడ్చినా గ్రహించగలిగే వాళ్ళు ఎదురుగా కూర్చున్నప్పుడు అది తగ్గదు. ఆ కారణం చేత 9 రోజులు 11 రోజులైనా ఘోర రూపంలో కూడా ఇవాళే బాధించాడు అనుకున్నా నాకేం పర్వాలేదు. ఘోరాఘోరములు రెండు శివముఖే అని మాత్రం తెలుసుకో. అందుకు ఆ శివుణ్ణి నిరంతరం మననం చేసుకున్నాం. ఈశావాస్యమిదం సర్వమనే జ్ఞానాన్ని మననం చేసుకుంటూ ఇక్కడ ముందే రోజు చెప్పుకున్నదే మళ్ళీ చెప్తున్నాను పండితులకి విన్నపం. పాండిత్యం ఎంత గొప్పదో అది ఇంకోలాగా లోపం వెతికేలా కూడా చేస్తుంది. కనుక ఇంత ఈశావాస్యమిదం సర్వజ్ఞానం చెప్తాయ్యా, ఇతను స్వరంతో చెప్పాడా స్వరంతో చెప్పలేదా అది మాత్రం అనర్థను ముందే చెప్పాను. ఎందుకంటే మనం వివరణ కోసం చెప్పుకుంటున్నాను తప్ప పారాయణ కోసమో ప్రయోగం కోసమో అధ్యాపన కోసమో అధ్యయనం కోసమో చెప్పట్లేదు. వీటిలో వేటు కోసం చెప్పినా స్వరం అవసరం, కానీ భావం తెలుసుకుని ఈశ్వర భక్తి కోసం ధర్మం కోసం మనం ఈశ్వరుని ఉపాసనా పద్ధతిలోకి వెళ్ళడానికి ప్రేరణ కోసం చెప్పుకుంటున్నది మాత్రమే గనక పండితులు చెప్పిన పద్ధతి ప్రకారమే ఇక్కడ స్వరణీయమ పాలన చేయకుండా చెప్పడం జరిగింది. కానీ ఇచ్ఛాబుద్ధితో చేసింది కాదు, సంప్రదాయాన్ని అతిక్రమించకూడదనే శతవిధాల నా ప్రయత్నం. ఇంకేవైనా లోపాలు జరిగి ఉంటే పరమేశ్వరుడు క్షమిస్తాడు, దయామయుడు గనక. నమస్సహమానాయ, సహించడం క్షమించడం ఆదుకొనడం పరమేశ్వరుని యొక్క స్వభావం. ఆ ఈశ్వర భక్తి మన యందు వర్ధిల్లుగాక. శివజ్ఞానం, శివధ్యానం, శివభక్తి, శివార్చన, శివవ్రతం, ఈ 5 శివయోగం. ఆ శివయోగం మన జీవితం కావాలి, మనందరం శివయోగులం కావాలి. ఆ స్థితి ఆ పరమశివుడు పరమ గురువు మనకు అనుగ్రహించాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ మీలో ఒకడుగా మీతో ఒకడిగా ఆ పరమశివుడిని ఆరాధన చేసుకుంటూ ఉన్నాను. ఈ 11 రోజుల పాటు సహస్రలింగార్చన చేసుకున్నాను. ఎదురుగా కనిపిస్తున్న ఈ రుద్ర రూపాలందరిలో ఆ రుద్ర భావనని ప్రసరింపజేస్తూ అభిషేకం చేసుకున్న భావన నాకు కలుగుతుంది. అందుకే ఇక్కడ ఆశీనేభ్య తిష్టద్భ్య ఇంకా ఉన్నాయి శయానేభ్య దావద్భ్య వారు కనబడలేదు ఇక్కడ. ఆశీనేభ్య తిష్టద్భ్య పాపం కూర్చోడానికి చోటు లేని వాళ్ళు తిష్టద్భ్య నిలబడ్డారు, శయానేభ్య ఉన్నారేమో అదృష్టవశాత్తు కనబడలేదు. మధ్యలో దావద్భ్య కాలేదు అంటే పరిగెత్తేవారు వాళ్ళు కనబడలేదు. తర్వాత పాపం బస్సుల కోసం పరిగెత్తే వాళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయం. మొత్తం మీద ఇన్ని రూపాలతో ఇక్కడ ఉన్నాడు ఆ పరమేశ్వరుడు. నాగన్నా తెలిసిన రుద్రులు చాలామంది ఉన్నారు, కానీ అభిషేకం చేసుకునే అవకాశం నాకు ఇచ్చాడు పరమేశ్వరుడు. అందుకు ఈ వాగ్రూపంతో ఆ శబ్ద బ్రహ్మస్వరూపుడు పంచాక్షరి ప్రభువు ఆ నమస్తారాయ అయినటువంటి ప్రణవస్వరూపునికి 111 రోజుల పాటు శివేన వచస స్తోత్రం చేసుకున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారు మల్కాజ్గిరి మల్లికార్జునగిరి వాస్తవ్యులు. మొదటే ఇచ్చారు మా రుద్రం శాస్త్రి గారు, శ్రీ శాంతారామకృష్ణ శాస్త్రి గారు మల్కాజ్గిరికి తెస్తూనే రుద్రంతో తెచ్చుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ రుద్రం ఎంత విస్తృతిగా వ్యాప్తి, అక్కడ బీజం ఇక్కడ మళ్ళీ వృక్షమైంది. ఇంత వృక్షంగా విస్తరింపజేసినటువంటి వారు మాకు పరమాప్త మిత్రులైనటువంటి
శ్రీ భాస్కరవణమూర్తి గారు ఒకరేమిటండి, వాళ్ళని ఎవరి పేరు చెప్పిన ఇంకోరు చెప్పలేదనే బాధ నాకే కలుగుతుంది. వారేమనుకుంటారో నాకు తెలియదు. వాళ్ళు అసలు ఏ పేరు చెప్పకపోయినా వాళ్ళు ఏమనుకోరు, ఎందుకంటే పాంప్లెట్ మీద కూడా పేరు వేసుకోలేదు. వాళ్ళు కోరుకున్నది ఒక్కటే, మా అనంత సరస్వతి నగరంలో శారదాదేవి మందిరం అభివృద్ధి చెందాలి, ఆ జ్ఞానం అందరికీ పంచబడాలి, అంతకు తప్ప ఇంకేమిటి చెప్పండి. అందుకు ఆ అమ్మ, ఆ అమ్మే శోభాస్వరూపిణి కనుక తప్పకుండా ఆలయం అభివృద్ధి చెందుతుంది. మల్కాజ్గిరి మా సోమేశ్వరరావు గారు నమ సోమాయిచారు రుద్రాయిచారినట్లు సోమేశ్వరరావు గారు నా చేత రామాయణం చెప్పించారు, కృష్ణతత్వం చెప్పించారు, దక్షిణామూర్తత్వం చెప్పించారు. ఇప్పుడు వీరందరికీ వెనక ఉన్న పెద్దలు నమ వృద్ధాయిచ సమృద్ధనేచ అన్నట్లు వారు వెనకున్నారు. జ్యేష్ఠాయిచ వారు, కనిష్టాయిచ వీరు, మధ్యమాయిచ అపగల్భాయిచ చాలామంది ఉన్నారు. మొత్తానికి అంతా రుద్రమే గనక వీరెక్కువ వారు ఎవరు ముందా అనే బాధ లేదు. అంత జ్ఞానం మాకు రుద్రం ద్వారా కలిగింది. ఈ మల్లికార్జునగిరిలో చెప్తూ ఉంటే ప్రతిరోజు కలిగిన ఆనందానుభూతిని నేను వర్ణించలేను. ముగింపు అనే మాట చెప్పలేం గనక మరొకసారి మరొక సబ్జెక్ట్తో మళ్ళీ ఇలాగే కలుసుకునే అవకాశం పరమేశ్వరు తప్పకుండా మనకి అందజేస్తాడు. ఈ అవకాశం ఇచ్చిన ఆప్తులందరికీ నమస్కారం. అలాగే మొదటి రోజు అమ్మని ఆరాధించుకున్నాం, అమ్మ ఇంతదాకా మొత్తం నడిపించింది. మధ్యలో వర్షాయిచ అవర్షాయిచ రెండూ చూపించాడు ఆయన, మేఘ్యాయిచ విద్యుచ్చాయిచ అన్నీ చూపించాడు. ఇక్కడ మొత్తం నా తన స్వరూపం అంతా ఇక్కడ దర్శింపజేశాడు. ఆయన ఎన్ని చూపించినా ఆయన్నే చూస్తూ ఇక్కడ కూర్చున్నాం కనుక హాయిగా జరిగిపోయింది. యజ్ఞం అంతా చక్కగా పరిసమాప్తి చెందింది. సత్సంకల్పం చోట సత్ఫలం ఉంటుంది, అది మనకు పరమేశ్వరుడు తప్పకుండా ప్రసాదింపజేస్తాడు. అయితే ఇందులో భాగంగా మొదటి నుంచి చాలా చైతన్యవంతంగా కలిసి పనిచేసినటువంటి మా ఆప్తులు, సంగీత సాహిత్య కోవిదులు, పరమేశ్వర భక్తులు, నిత్య భజన జప గీతా పరాయణులైనటువంటి జొన్నలగడ్డ ఈశ్వరప్రసాద గారికి ప్రత్యేక కృతజ్ఞతాపూర్వక నమస్సులు. రోజు అందరూ కోరినటువంటి ఆ నీరాజన గీతం ఇక్కడ అందరికీ పంచబడింది. అలాగే యజ్ఞ ప్రసాదం కూడా అందరికీ పంచబడింది. ఇందులో రుద్రోపనిషత్ సందేశం ఉంది, దాన్ని అందరూ మననం చేసుకుంటూ నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః అనేటువంటి శ్లోకరూప మంత్రం ఇందులో ఉంది, దాన్ని జపం చేసుకోవచ్చు. నిత్యం ఇన్నాళ్ళు చెప్పిన సారం ఈ ఒక్క కార్డులో యజ్ఞప్రసాదంగా అందించడం జరుగుతుంది. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ

0: మహాకాళేశ్వరుడు. ఉజ్జయినిలో ఉన్నాడు ఈ మహాకాళేశ్వరుడు. పూర్వకాలంలో ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేద వేదాంగ విదుడు, యజ్ఞయాగాది కర్మలన్నీ కూడా ఆచరించుతూ ఉండేవాడు. విశేషించి శివభక్తుడు. అతడికి నలుగురు కుమారులున్నారు. ఉజ్జయినికి దగ్గరలోనే రత్నమాల అనేటటువంటి పర్వతం ఒకటి ఉంది. ఆ పర్వతం మీద దూషణుడు అనేటటువంటి రాక్షసుడు నివాసం ఉంటూ ఉన్నాడు. అతడు బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేకమైనటువంటి వరాలు పొందాడు. వరబల గర్వితుడై ఆ రాక్షసుడు బ్రాహ్మణులందరినీ కూడా హింసిస్తూ ఉన్నాడు. యజ్ఞయాగాది కర్మలన్నీ కూడా పాడు చేస్తూ ఉన్నాడు. ఒక రోజున ఆ రాక్షసుడు ఉజ్జయిని పట్టణాన్ని ముట్టడించాడు. ఆ రాక్షసుడి యొక్క సేన గ్రామంలో పడి ప్రజలందరినీ కూడా పీడిస్తూ ఉన్నది. ఆ రాక్షసుడు ఈ బ్రాహ్మణోత్తముని ఇంట్లో ప్రవేశించి పెద్ద పెద్దగా అరుస్తూ ఈ వేదప్రియుణ్ణి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలో ఈ వేదప్రియుడు ఒక పార్థివలింగాన్ని ఆరాధిస్తూ ఉన్నాడు. ధ్యానంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుని చంపడానికి కత్తెత్తాడు రాక్షసుడు. మరుక్షణంలోనే ఆ శివలింగం నుంచి మహాదేవుడు ఆవిర్భవించి రాక్షస సంహారం చేశాడు. రాజు మరణించాడు అని తెలియగానే అతడి యొక్క సేనంతా కూడా పలాయనం చితగించింది. ఈశ్వరుడు వేదప్రియుడితో, వత్స, నీ భక్తికి మెచ్చాను, నీకు ఏ వరం కావాలో కోరుకోవలసింది అన్నాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, ప్రభు, వాత్రత్రాన పరాయణ భక్తవత్సల, నువ్వు మృత్యుంజయుడవు, నీ కృపావిశేషం వలనే ఇవాళ నా ప్రాణాలు అనేవి నిలిచాయ్యా, కాబట్టి నువ్వు ఈ గ్రామంలోనే ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఈ భక్తులందరినీ కూడా రక్షించాల్సింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి పరమేశ్వరుడు అక్కడ జ్యోతిర్లింగమై వెలిచాడు. ఈ క్షేత్రం సిప్రానది తీరంలో ఉంది. సిప్రానదిలో స్నానం చేసి ఇక్కడ మహాకాళేశ్వరుని గనక సేవించినట్లయితే దరిద్రం పోతుంది, అన్ని రకాల దుఃఖాలు కూడా పోతాయి, అన్ని రకాల భయాలు కూడా విడిపోతాయి. ఇక్కడ ఆలయం 5 అంతస్తులుగా ఉంటుంది. కింది అంతస్తులో మహాకాళేశ్వరుడు ఉంటాడు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే ఆ లింగానికి అభిషేకం చేసి దగ్గరలో ఉన్నటువంటి శ్మశానం నుంచి చితాభస్మాన్ని తెచ్చి ఆ లింగానికి అలంకారం చేస్తారు. గురువు సింహరాశిలోకి వచ్చినప్పుడు సిప్రానదికి పుష్కరాలు వస్తాయి. ఈ గ్రామానికి దేవత అదంతిక, అందుచేతనే ఈ పట్టణానికి అవంతి పట్టణము అని కూడా పేరొచ్చింది. ఆకాశంలో తారకేశ్వరలింగము, పాతాళంలో హటకేశ్వరలింగము, భూలోకంలో మహాకాళేశ్వరలింగముకు, ఈ మూడు కూడా దేవతలకు కూడా పూజనీయము అని చెబుతూ ఉన్నారు.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
0: ఓంకారేశ్వరుడు వింజపర్వతాలలో ఓంకార క్షేత్రము అనేది ఉంది. పూర్వకాలంలో ఒకసారి నారదుడు క్షేత్రాలన్నీ కూడా దర్శిస్తూ వింజపర్వతం మీదకొచ్చాడు. నారద మహర్షి రాగానే వింజరాజు ఎదురు వెళ్లి స్వాగత సత్కారాలన్నీ కూడా అందించి ఉచిత రీతిని గౌరవించాడు. కుశల ప్రశ్నలన్నీ అయిపోయిన తర్వాత ఇష్టాగోష్ఠి జరుగుతోంది. ఆ సమయంలో వింజరాజు నారద మహర్షి, మీరు త్రిలోక సంచారులు, మీకు తెలియనటువంటి విషయం ఏదీ లేదు. నా దగ్గర సమస్త సంపదలు, సకల ధాతువులు, బంగారము మొదలైనటువంటి లోహాలు కోకొల్లలుగా ఉన్నాయి. అటువంటప్పుడు పర్వతాలలో సార్వభౌముడు అని చెప్పదగిన వాడు నేనే కదా, మరి ఇంకెవరున్నారు అన్నాడు. ఆ మాట విని పెద్ద నిట్టూర్పు విడిచాడు నారదుడు. ఆశ్చర్యపోయాడు వింజరాజు. మహర్షి నిట్టూర్పు కారణమేమిటో తెలియలేదు. పర్వతాల్లో సార్వభౌముడు తాను కాదా? ఈ రకంగా ఆలోచిస్తూ మహర్షి, మీ నిట్టూర్పుకు అర్థమేమిటి అన్నాడు. దానికి నారదుడు, వింజరాజా, నువ్వు చెప్పిందంతా నిజమేనయ్యా. నీ దగ్గర సర్వ సంపదలు, సమస్త ధాతువులు, బంగారము మొదలైనటువంటి లోహాలు అన్నీ కూడా ఉన్నాయి, ఈ మాట నిజమే. కాని మేరు పర్వత శిఖరాలు మహోన్నతములై దేవలోకం దాకా వ్యాపించి ఉన్నాయి. అందుకని ఇంద్రాయ దేవతలందరూ కూడా అక్కడే విహరిస్తూ ఉంటారు. నీకు ఆ భాగ్యం లేదు కదా, అదేనయ్యా నా విచారము అన్నాడు. మేరు పర్వతం కన్నా గొప్ప అనిపించుకోవాలి అంటే ఆ పరమేశ్వరిని ఆరాధించడం ఒక్కటే మార్గం, అంతకన్నా ఇంకా ఏ లేదు అని నిశ్చయించి తపస్సు చేయటానికి ఓంకార యంత్రము ఒకటి తయారు చేసి దానిమీద పార్థివలింగాన్ని స్థాపించి ఇక తపస్సు చేయటం ప్రారంభించాడు. ఈ రకంగా 100 నెలలు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చి భక్త సులభుడైనటువంటి ఆ పార్వతీపతి ప్రత్యక్షమై, నాయనా ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. పరమేశ్వర, ఓ చంద్రమౌళీశ్వర, పాహిమాం. స్వామి, నీ కరుణ అనేది లేసే మాత్రము ఉన్నప్పటికీ కూడా నీ యొక్క భక్తుల కోరికలు అనేవి పూర్తిగా తీరిపోతాయి. అలాంటిది నువ్వు ప్రసన్నుడు అయినావు, నాకింకేం కావాలయ్యా? అయినప్పటికీ నాది ఒక చిన్న ప్రార్థన ఉన్నది. మేరు యొక్క శిఖరాలు బాగా పెద్దవిగా దేవతలందరూ విహరించడానికి వీలుగా ఉండటము అనేది నాకు భరించలేకుండా ఉన్నది. దేవతలందరూ కూడా నీ పాదాలకు నమస్కరిస్తారు కాబట్టి అటువంటి నువ్వు నా శిఖరాన సదా నివసించవలసిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను అన్నాడు వింజరాజు. ఆ మాటలు విన్నటువంటి శంకరుడు, భక్తుడైనటువంటి ఆ వింజరాజు యొక్క కోరిక తీరుస్తాను అని మాటిచ్చాడు. ఇప్పుడు ఓంకార యంత్రము, పార్థివలింగము ఇవి రెండూ కూడా విడిపోయినాయి. ఓంకారం యంత్రమునందు ఉద్భవించాడు ఓంకారేశ్వరుడు. పార్థివలింగంలో ఉద్భవించినటువంటి వాడు అమలేశ్వరుడు. ఇక్కడ నర్మదా నది కూడా 2 పాయలుగా చీలిపోయింది. ఆ 2 పాయల నడుమ ఒక శిఖరం ఉంది. ఆ శిఖరం మీద సూర్యవంశపు రాజైనటువంటి మాంధాత ఓంకార రూపంలో దేవాలయాలు కట్టించాడు. ఓంకార క్షేత్రానికి వెళ్లాలి అంటే యాత్రికులందరూ కూడా నర్మదా నదిని దాటి బ్రహ్మపురి, విష్ణుపురి అనేటటువంటి కొండలను దర్శించి అక్కడికి చేరాలి. ఈ రకంగా ఆ ఓంకారేశ్వరుని కనుక దర్శించుకున్నట్లయితే జన్మ జన్మలలోనూ చేసినటువంటి పాపాలన్నీ కూడా నాశనమైపోతాయి.
1: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం.ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వి నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోర్సెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునెరియ తమిళోసై. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ఓం నమ శివాయ.
0: వైద్యనాథుడు. ఇది యూపీలో చిత్తరంజన్ సమీపంలో ఉంది. త్రేతాయుగంలో రావణ బ్రహ్మ లంకా నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. ఒకసారి రావణుడు శివుణ్ణి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఎంతకాలమైనప్పటికీ కూడా శివుడు ప్రత్యక్షం కాలేదు. ఇక లాభం లేదు, ఇది కాదు పని అని అనుకుని హోమగుండాన్ని ప్రజ్వలింపజేసి అందులో తన తలను కాస్త నరికి పడేశాడు. శివుడు ప్రత్యక్షం కాలేదు. దాంతో రావణుడు ఆగలేదు. ఒకటి తర్వాత ఒకటిగా 9 తలలు నరికి అగ్నికి ఆహుతి చేశాడు. శివుడు కరుణించలేదు. చివరగా తన 10వ తలను కూడా అగ్నికి ఆహుతి చేయాలి అనేటటువంటి తలంపుతో నరుక్కోపోయాడు. వెంటనే ఈశ్వరుడు ప్రత్యక్షమై, భక్తాని భక్తికి పట్టుదలకి మెచ్చానయ్యా, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. శివుడి యొక్క అనుగ్రహం కలగంగానే రావణి యొక్క తలకాయలన్నీ కూడా యథాస్థానానికి వచ్చేసినాయి. అప్పుడు ఆ భక్తాగ్రేశ్వరుడు అంటాడు, దేవదేవా, మహాదేవా, సర్వకాల సర్వావస్థలయందో కూడా నిన్ను తనివి తీరా చూడాలి అన్నదే నా కోరిక. నువ్వు కైలాసంలో, నేను లంకలో ఉంటూ ఉన్నావు. భక్తుడు ఉండే చోటే భగవంతుడు కూడా ఉండాలి కదా. అంతేగాని భక్తుడు ఓ చోట భగవంతుడు ఓ చోట ఉంటే ఎలాగా? ఇది మంచి పద్ధతి కాదు. అందుకని పత్ని పుత్ర పరివార సమేతంగా నువ్వు నా లంకలోనే ఉండవలసింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ దేవదేవుడు, దానవేంద్ర, నీ కోరిక అనే సమంజసంగానే ఉన్నదయ్యా, కాని నేను కైలాసం నుంచి కదలి రావటము అనేది దుస్సాధ్యము. అందుచేత నా స్వరూపమైనటువంటి ఆత్మలింగాన్ని ఇస్తాను, దాన్ని తీసుకుపోయి లంకలో ప్రతిష్ట చేసుకో. ప్రతినిత్యము ఆ లింగంలో నన్ను వీక్షించవచ్చునయ్యా. అయితే మార్గ మధ్యంలో ఎక్కడా కూడా దాన్ని నేల మీద మాత్రం ఉంచొద్దు అని అతని చేతికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. రావణ బ్రహ్మ ఆత్మలింగాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. మార్గ మధ్యంలో ఒక శ్మశానం దగ్గర అతడికి మూత్ర విసర్జన చేయవలసిన అవసరం వచ్చింది. ఆత్మలింగాన్ని చేతిలో ఉంచుకుని మూత్ర విసర్జన చేయటం అనేది భావ్యం కాదు. అలా అని లింగాన్ని నేల మీద ఉంచలేడు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దూరంగా ఒక గొల్ల పిల్లవాడు కనిపించాడు. ఆ బాలుణ్ణి పిలిచి అతడి చేతికి శివలింగం ఇచ్చి, నాయనా, నేను మూత్ర విసర్జన చేసి వస్తాను, అప్పటిదాకా ఈ లింగాన్ని జాగ్రత్తగా చేతిలో అట్టిపెట్టు అన్నాడు. సరే, బాలుడి చేతిలోకి ఆ శివలింగం వెళ్ళగానే దాని ఆకారము బరువు కూడా పెరగటం మొదలెట్టింది. ఇలా పెరిగిపోయి పెరిగిపోయి ఆ బాలుడు మోయలేనంతగా అయిపోయింది. దాంతో ఆ బాలుడు కాస్త ఆ శివలింగాన్ని కింద పెట్టేశాడు. రావణ బ్రహ్మ తిరిగి వచ్చాడు. ఆత్మలింగం నేల మీద పెట్టి ఉన్నది. విషయమంతా చెప్పాడు బాలుడు. చేయగలిగింది ఏమీ లేదు, దుఃఖించాడు రావణుడు. లింగాన్ని పైకెత్తడానికి ప్రయత్నం చేశాడు. అది పాతాళ లోకం దాకా కూరుకుపోయి ఉంది. ఎన్ని విధాల ప్రయత్నించినా సరే ఆత్మలింగాన్ని పైకి తీయలేకపోయాడు. ఆఖరిగా ఆ లింగాన్ని పరిపరి విధాల పూజించి లంకానగరానికి వెళ్లిపోయాడు. బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి ఆత్మలింగాన్ని సందర్శించి, దేవదేవా, ఈ శ్మశాన భూమిలో వెలిసావు కాబట్టి నిన్ను అర్చించినటువంటి వారికి రోగాలు అన్ని కూడా నయమయ్యేటట్లుగాను, వారి ఆరోగ్యాలన్నీ కుదుటబడేటట్లుగాను దీవించి నువ్వు వైద్యనాథుడు అనేటటువంటి పేరుతో ఇక్కడ వెలసిల్లవలసింది అని ప్రార్థించారు. ఈ రకంగా ఇక్కడ వైద్యనాథుడు అనే పేరుతో పిలువబడుతూ ఉన్నాడు పరమేశ్వరుడు.
2: ఓం నమః శివాయ. You're listening to Shaivam.org Radio's 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
0: Bhima Shankarudu. Idi Maharashtra lo Pune ki 100 mile dooramlo undi. Purva kalamlo Sakyadri meeda భీముడు అని ఒక రాక్షసుడుండేవాడు. అతడి యొక్క తల్లి కర్కటి. ఈ రాక్షసుడు ఆట ఆడుకుంటూ ఒక రోజున తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా నా తండ్రి ఎవరు అన్నాడు. దానికి ఆ బాలుడి యొక్క తల్లి, నాయనా కర్కటుడు అనేటటువంటి రాక్షసుడు నా తండ్రి, పుష్కసి అనే ఆవిడ నా తల్లి, నా తల్లిదండ్రులకు నేను లేక కలిగినటువంటి గారాల బిడ్డని, నన్ను చాలా అపూర్వంగా పెంచి పెద్ద చేశారు నా తల్లిదండ్రులు, విరాధుడు అనేటటువంటి దానవ శ్రేష్ఠుడికిచ్చి నన్ను వివాహం చేశారు, శ్రీరాముడు వనవాసానికి వచ్చినప్పుడు నా భర్తని కాస్త సంహరించాడు, అప్పటికి నాకు పిల్లలు లేరు, భర్తని పోగొట్టుకున్నటువంటి నేను ఒంటరిదాన్నై మళ్లీ నా తల్లిదండ్రుల దగ్గరికే వచ్చేశాను. అలా చాలా కాలం గడిచిపోయింది. ఒక రోజున భీమా నదిలో స్నానం చేయటానికి అగస్త్య మహర్షి శిష్యులతో సహా వచ్చాడు. నా తల్లిదండ్రులు అతన్ని చూసి చంపి తినబోయారు. మహర్షి తన మీదికి వస్తూ ఉన్నటువంటి రాక్షస గణాలను చూసి కోపాగ్నితో వాళ్ళని కాస్త భస్మం చేసేశాడు. అప్పుడు నాకు కట్టుకున్నటువంటి భర్త లేడు, కన్నటువంటి తల్లిదండ్రులు లేరు, అందరూ పోయారు, దిక్కులేని దాన్ని అయిపోయాను, అనాథనైపోయాను. అలాగే ఆ సహ్యాద్రి మీద కాలం గడుపుతూ ఉన్నాను. ఇంతలో ఒక రోజున రావణ బ్రహ్మ యొక్క తమ్ముడు కుంభకర్ణుడు అటువైపుగా వచ్చి నన్ను చూశాడు. నేను ఒంటరిగా ఉన్నాను, దాంతో నన్ను బలవంతంగా లంకా నగరానికి తీసుకెళ్లాడు. అతడి వల్ల నేను గర్భవతులయ్యాను. ఆ తర్వాత నిన్ను కని పెంచి పెద్ద చేశాను అంది. తన తల్లికి జరిగినటువంటి అన్యాయానికి భీముడికి చాలా కోపం వచ్చింది. ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు. బ్రహ్మని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతను అడిగినటువంటి కోరికలన్నీ తీర్చాడు. ఈ రకంగా వరబల గన్వితుడైనటువంటి ఆ భీముడు దేవతల మీదకి యుద్ధానికి వెళ్లి ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గానిగాత ఆక్రమించాడు. దేవతలందరూ కూడా తలా ఒక దిక్కుకు పారిపోయారు. ఈ రాక్షసుడు మునీశ్వరులను, సాధువర్తలను అందరినీ నానాబాధలు పెడుతూ ఉన్నాడు. స్వర్గాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు భీముడు. అప్పుడు కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనేటటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతన్ని ఓడించి కారాగృహంలో బంధించాడు ఈ రాక్షసుడు. సుదక్షిణుడు పార్థివలింగాన్ని తయారు చేసి పంచాక్షరి మంత్రాన్ని జపించి ఆ లింగాన్ని అర్చిస్తూ ఉన్నాడు. ఇదంతా అతడు కారాగృహంలో ఉండే చేస్తూ ఉన్నాడు. ఒకనాడు భీముడు కారాగృహానికి వచ్చి శివపూజలో ఉన్నటువంటి ఆ రాజును చూసి, ఒరే పిచ్చివాడా, మంత్రాలకు చింతకాయలు రాలతాయా, పూజలు జపాలు తపాలు ఇవన్నీ ఒట్టి వృధా, ఈ మట్టిలింగం నిన్నేం కాపాడుతుందిరా అన్నాడు. రాజు సమాధానం చెప్పలేదు. దాంతో రాక్షసుడికి బాగా కోపం వచ్చింది. రాజు సమాధానం చెప్పకపోవడం తనని అవమానించినట్టుగా భావించాడు. దాంతో, నీ పూజలు ఆపుతావా లేకపోతే నిన్ను నరికి చంపేయమన్నావా అన్నాడు. దానికి రాజు, దానవేంద్ర, శివుడు సాక్షాత్తు పరమేశ్వరుడు, ఆ శివుడి యొక్క నామం జపిస్తేనే సర్వపాపాలు హరించిపోతాయి, శివనింద అనేది మహాపాపం అన్నాడు. రాక్షసుడి యొక్క కోపం అనేది కట్టలు తెంచుకున్నది, ఇక దానికి అవసరం లేకుండా పోయింది. దాంతో, బొందితో కైలాసానికి వెళ్లే వరకు మళ్ళీ మాట్లాడతావేమిటయ్యా, ఈ దెబ్బతో నీ పని సరి అని కత్తి తీసి ఒక్క దెబ్బ వేశాడు. మహాశ్చర్యకరమైన విషయం, అతడి చేతిలో ఉన్నటువంటి కత్తిగాస్త మాయమైపోయింది. శివలింగం నుంచి ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆ రాక్షసుని కాస్త భస్మం చేసేశాడు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలందరూ కూడా శివుణ్ణి పరిపరి విధాలా స్తుతించి, ఈ భీముడు అనేటటువంటి రాక్షసుణ్ణి చంపి మమ్ము కాపాడినటువంటి ఓ దేవదేవ, ఓ శంకర, ఈ సహ్యాద్రి మీదనే నీవు జ్యోతిర్లింగమై ఉండవలసింది అని ప్రార్థించారు. వాళ్ల యొక్క ప్రార్థన మన్నించి ఈశ్వరుడు భీమశంకరుడు అనేటటువంటి పేరుతో అక్కడ జ్యోతిర్లింగం అయ్యాడు.
2: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
0: Rameswarudu. ఈ క్షేత్రం తమిళనాడులో ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ బ్రహ్మను వధించి సీతా లక్ష్మణ హనుమత్ సమేతంగా పుష్పక విమానం ఎక్కి అయోధ్యా నగరానికి తిరిగి వస్తూ దోవలో గంధమాదన పర్వతం మీద అక్కడ ఆగాడు. అక్కడ ఉన్నటువంటి ముళ్ళందరూ కూడా శ్రీరాముణ్ణి చూసి చాలా ఆనందించారు. ఆ రావణ బ్రహ్మను చంపి తమను రక్షించినటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి పరిపరి విధాలా ప్రశంసించారు. అప్పుడు శ్రీరాముడు ఆ మునులతో, తాపసోత్తములారా, నేను రావణ బ్రహ్మను సంహరించాను. అతడు బ్రాహ్మణుడు, అందుచేత నాకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. కాబట్టి ఆ పాతకం చుట్టుకోకుండా నాకు ఏదైనా సరే దాన్ని వదిలించుకునేటటువంటి ఉపాయం చెప్పండి అన్నాడు. వాళ్ళందరూ ఆలోచించినటువంటి వాళ్లై, రామచంద్ర, దీనికి ఒక్కటే మార్గం ఉంది. శివలింగాన్ని గనక ప్రతిష్ఠించి పూజించినట్లయితే బ్రహ్మహత్యా పాతకము అనేది సోకదు అన్నారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఆంజనేయుణ్ణి పిలిచి, హనుమా, కైలాసానికి వెళ్లి ఒక శివలింగాన్ని తీసుకురావయ్యా. ఆ శివలింగానికి ప్రతిష్ఠించడానికి మంచి ముహూర్తం కూడా చూద్దాము అని మునులతో, మునీశ్వరులారా, ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేయటానికి ఏదైనా ఒక ముహూర్తం చూడండి అన్నారు. శ్రీరామచంద్రుడు చెప్పిందే తడవుగా హనుమంతుడు గాలిలో రివ్వుమని ఎగిరిపోయాడు. విధి విధానంగా లింగ ప్రతిష్ఠకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ జరిగినాయి. పండితులందరూ కూడా వేదమంత్రాలు చదువుతూ ఉన్నారు. ముహూర్తం దగ్గర పడింది, హనుమంతుడు మాత్రం తిరిగి రాలేదు. ఎదురు చూస్తూ ఉన్నారు మునీశ్వరులు. అందరూ తల ఎత్తి హనుమంతుడు రాకోసం ఆకాశంలోకి చూస్తూ ఉన్నారు. ముహూర్తం అతి సమీపంలోకి వచ్చింది. ఆంజనేయుడు వస్తూ ఉన్నటువంటి ఛాయలు ఏమీ కనిపించట్లేదు. ముహూర్తం మించిపోతుంది అనేటటువంటి అనుమానం కూడా వచ్చింది. ఏం చేయాలో పాలుపోలేదు. ఇంతలో మునీశ్వరులకు మెరుపు లాంటి ఆలోచన ఒకటి వచ్చింది. దాంతో వాళ్ళు, రామచంద్ర, సాధ్వీమ తల్లి సీతాదేవి ఇక్కడ ఇసుగనంతటిని కూడా పోగు చేసి లింగాకృతిగా గనక నిలిపినట్లయితే దానికే మేము ప్రాణప్రతిష్ఠ చేస్తాము అన్నారు. సరే అన్నాడు శ్రీరామచంద్రుడు. సరే సీతమ్మ వారు ఆ ఇసుగతో ఒక లింగాన్ని ఏర్పాటు చేసింది, దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు అక్కడ ఉన్నటువంటి మునీశ్వరులందరూ కూడా. ఇంతలో ఆంజనేయుడు తిరిగి వచ్చాడు. శివలింగం యొక్క ప్రతిష్ఠ అయిపోయింది, తాను సమయానికి రాలేకపోయాడు, శ్రీరాముడి యొక్క ఆజ్ఞ పాటించలేకపోయాడు. ఈ విధంగా ఆలోచించి బాధపడుతూ ఉన్నాడు ఆంజనేయుడు. శ్రీరాముడు ఎంతో ఓదార్చాడు, కాని వినలేదు హనుమంతుడు. చివరికి రాముడు, హనుమా, ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆ శివలింగాన్ని పీకేవయ్యా, ఇసుకలింగాన్ని నువ్వు తెచ్చినటువంటి లింగాన్నే ప్రతిష్ఠిద్దాము అన్నాడు. హనుమంతుడు చాలా రకాలుగా ప్రయత్నించాడు. ఆ లింగంలోని ఇసుక రేణువుని కూడా కలపలేకపోయాడు. అప్పుడు శ్రీరాముడు, హనుమ చూశావు కదా, ముహూర్త బలం అంటే అదేనయ్యా, నేను ప్రతిష్ఠించినటువంటి లింగం రామేశ్వర లింగము అని పిలువబడుతుంది, నువ్వు తెచ్చినటువంటి ఆ లింగాన్ని కూడా ఇక్కడే ప్రతిష్ఠించు, అది హనుమదీశ్వర లింగము అని చెప్పేసి ప్రసిద్ధి చెందుతుంది అన్నాడు. ఈ రకంగా అక్కడ రెండు లింగాలు రామేశ్వరంలో, ఒకటి రామేశ్వర లింగము, రెండోది హనుమదీశ్వర లింగము, రెండు ఉన్నాయి. వాటి రోజున ఆ రామేశ్వరంలో.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.

అగ్నే త్వగ్నే సుజాగృహి వయగ్నే సుమంది శీమహి రక్ష ఆనో అప్రాయుచ్ఛన్ ప్రబుధే ఏనః పునస్కృధి పునర్మనః పునరాయుర్మ ఆగాత్ పునశ్చక్షుః పునశ్రోత్రం ఆగాత్.

చంద్రమాసి శుక్రమస్య మృతామసి వైశ్వదేవమాసి చిదాసి మనాసి ధీరాసి దక్షిణాసి క్షత్రియా ఆసి యజ్ఞియాస్యదీతిరస్యుభయత శీర్ష్ణి.

యజ్ఞపాని రమిమీత సుక్రతుః కృపా స్వాహ ప్రజాభ్యస్త్వా ప్రజాస్త్వానుప్రాణంతు ప్రజాస్త్వమానుప్రాణీహి చంద్రంత్వా చంద్రేణ క్రీణామి శుక్ర

నవాచమర్వత్సుపయా ఉశ్రియా ఆసు హృత్సకృతం వరుణో విక్ష్వగ్నిం దివి సూర్యా మదధాత్సో మమద్రౌ సూర్య.

విదన్ శ్యేనో భూత్వా పర ఆపత యజమానస్య గ్రహాన్ గచ్చతన్నౌ సగ్గస్కృతం నమో మిత్రస్య వరుణస్య చక్షాసే మహో దేవాయ తదృతజ్ఞ సాపర్యత దూరే దృశే దేవజా ఆతాయ కేతవే దివస్పుత్రాయ సూర్యాయ శజ్ఞ సత వరుణస్యోత్తంభానమసి వరుణస్య స్కంభసర్జానీ స్థః వరుణస్యరతసదన్యసి వరుణస్యరతసదానమసి వరుణస్య

ఖండాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్

పంచదశేకాధికం సరిగౌరాత్రిరవచ్చంతోమేషం బ్రహ్మజాన్నం బ్రహ్మవచ్చ్రహ్మజాన్నం బ్రహ్మవచ్చ్రహ్మజాన్నం బ్రహ్మవచ్చ్రహ్మజాన్నం బ్రహ్మవచ్చ్రహ్మజాన్నం బ్రహ్మవచ్చ్రహ్మజాన్నం బ్రహ్మవచ్చ్రహ్మజాన్నం బ్రహ్మవచ్చ్రహ్మజాన్నం బ్రహ్మవచ్చ్రహ్మజాన్నం బ్రహ్మవచ్చ్రహ్మజాన్నం బ్రహ్మవచ్చ్రహ్మజాన్నం బ్రహ్మవచ్చ్రహ్మజాన్నం బ్రహ్మవచ్చ్రహ్మజాన్నం బ్రహ్మవచ్చ్రహ్మజాన్నం బ్రహ్

ేసుమానం సంశయమిజయసం ప్రజా పశోన్ క్లేషాన్ కాలాభాగా వాస్తుతం ప్రఖ్యాక్షమాజనాయోజాంచక్షమిడా అగ్నిదేవత్యాముపదేహుమే సహాయమాత్రం.

0: ഏമമാദ്രോഹയ്വാക്ഷേപ ഉദാമൃതം ആപോ അദ്യാന്വജാരിഷം രസേന സമഗസ്മഹി പ്രയസ്വാനഗ്ന ആഗാഹി തം മാസമൃത വർച്ചസ. ശ്രുതിനീടെ അഗ്നിമേ ഈളേ പുരോഹീതം യജ്ഞസ്യ ദേവമൃത്യുജം ഹോതാരം രത്നദാദാമം അഗ്നിപൂർവേ ഭർഷീഭിരീഢ്യോ നൂതനൈരുത സദേവാ ഏഹവക്ഷതി അഗ്നിനാ ആരയിമശ്നവത്പൂഷാമേവ ദിവേ ദീവേ യശസം വീരവത്തമം അഗ്നേയം യജ്ഞമദ്വരം വിശ്വത പരിപൂരസി. So this is the way in which Veda Mantra should be chanted, which can be and which should be learned from childhood. Otherwise, getting a Shruti of chanting is becoming very difficult. So one need not study Veda Mantra, because Vedic messages are explained and demonstrated through Ramayana. The life of Bharata, life of Rama, life of Lakshmana, life of Sita, all the 20 characters of Ramayana just convey you the message, practical Dharma Shastra of Vedic messages in Ramayana. Similarly, Vedic messages are indirectly demonstrated through Mahabharata. And Vedic messages, because Vedas are the foundations of Hindu Dharma, those messages are explained as stories through Puranas. Vedic messages are explained as stories and experiences in Mahabharata. Vedic messages are explained as experiences in Ramayana. Vedic method of learning is explained in Vedangas. So one need not study Veda Mantra, but if you can study Veda Mantra, like Narayana Gurudeva did, he is not born for a so-called Brahmin parents. He is born and brought up in a so-called low caste. So Veda Mantras convey you the messages applicable for anyone in the world, independent of his caste, creed, religion, or country of origin, or sex, or age, or knowledge background, or academic qualification. Anybody can learn Veda Mantra, but learning is difficult. So my request to you is that you should listen Veda Mantra, continuously listen Veda Mantra, even though it is difficult for you to understand the meaning and message of Veda Mantra in the beginning. During the course of time, it will become part and parcel of your daily routine. My request to you is that whether you are a Christian, Muslim or Hindu or leftist or rightist, whatever may be your political lenience, try to listen Veda Mantra every day, morning half an hour or evening half an hour, or either by when you are working or when you are taking rest or when you are reading or when you are watching the TV or when you are working in the computer, listen the Veda Mantras. That is what is practiced in the West nowadays, including non-Hindus. It gives neuro-linguistic effect. When you know the meaning of Veda Mantra, it gives a neuro-linguistic effect and psycho-linguistic effect other than the messages of Veda Mantra. So try to learn Veda Mantra if and only if it is possible by you and an appropriate teacher is available. But learning Veda Mantra through CDs and cassettes will give a distorted way of chanting, but for specific learning you need a guru under whom you will have to struggle for months and years together, even for learning the reading of Veda Mantra. It may take 6 to 10 months or even 1 year for you. So listen Veda mantra. Make others listen Veda mantra. Try to understand nearly 100, at least 100 messages from thousands and thousands of messages given in Vedas. At least 100 Veda mantra based messages you should understand. Now I am sure that you are thorough in the Vedas. At least this much knowledge you should have as an Indian or as a human being who respect Indian heritage and Indian culture. My request to every Christian and every Muslim in the world and also every Hindu in the world is that you should listen Veda mantra. And when you learn Veda mantra, don't think that when you have to get yourself converted into Hindu dharma. Be a good Christian, be a good Muslim, be a good XYZ. And try to listen Veda mantra and try to understand the Veda mantra so that you will become a better world citizen. That is what it is told. Sangachadvam samvadadvam sambhomanam sijanada deva bhagam yada purve sanjanana upasade samano mandra samidhi samani samanam manasah chittamesham samanam mandram abhimandra eva samanena oha vishajukomi samaniva agudis samana hrdayanivaha samanamastu vo mano yadavasu sahasadi. This is the mantra of unity telling the world citizens, people belonging to all the countries, nearly 720 crore people, to live together, stay together, share together, care together, and cure together. Keep an open mind and a transparent vision and an openness throughout your activities, and live a happy, useful, purposeful, fruitful, and meaningful life for you, your family, your society, and your nation. With these words, I would like to conclude my message on Vedas. Tomorrow we will be going to the Brahminical literature known as Brahmanas. Thank you very much. Thanks a lot. Spread the message to others. Copy the link of this YouTube and spread it to others. Thank you very much.
1: Om Namah Shivaya. You're listening to Shaivam.org radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
2: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org, the next program is Yoga, Spiritual Discourse. In this, you are about to listen Samadhi, presented by Sri Ramakrishnan. Thank you. Om Namah Shivaya.
3: You have negated the Shruti, Shabda Pramana and Anumana inference, the verbal testimony and inference, because Trividham Pramanam Ishtam Praneya Siddhi Pramanadhi, you saw in the Sankhya Sutras. Shrutam Anumanam Aptavacham Cha, Shabdam Anumanam Aptavacham Cha, Sarva Pramana Siddhatvat, Trividham Pramanam Ishtam Praneya Siddhi Pramanadhi. This Shruti, Anumanam inference, and Aptavachanam, Drishtam Anumanam Aptavachanam, Drishtam perception, direct perception, Anumanam inference, and Aptavachanam, Shabda Pramana, verbal testimony. These are the three Pramanas which we are accepting. Sankhya and Yoga people accept only these three Pramana. Because Prameya, the knowledge of the object which we want to gain, can be gained only through the means of right knowledge, Pramana. So, Prameya Siddhi, the object of the knowledge of the object, can be gained only through Pramanadhi, through the Pramana only. Therefore, these are the three Pramanas we accept. The other Pramanas which others accept, they can be concluded, they can be brought into this. There is no need of adding extra pramanas. We cannot reduce also, because pratyaksha, anumana and agama are three pramanas which are necessary to understand anything. So first we negated shabda, pratyaksha. The shabda is verbal testimony, apta vachanam. And then anumana is also negated. Since pratyaksha and the anumana and agama are negated, pratyaksha is the only pramana which is left. So if you can, does that mean that you can understand that Ritambara, that self through that Ritambara, whatever knowledge arises through that, you can understand that through the direct perception? Does that mean that if you say na chasya sukshma vyavahita viprakatasya vastuno loka pratyakshena grahanam, through the worldly pratyaksha perception, direct perception of the worldly things, you cannot understand sukshma, that which is subtle, vyavahita, that which is differentiated, but that which is separated, that which is in the viprakrishta, which is far off place. That kind of thing cannot be, that which is subtle, that which is separated from us, and that which is in a far off place cannot be understood through the direct perception. And that is what we said, because of eight causes. Adi sukshmat, so the eight pramanas. So nacha sukshma vaita viprakrishtasya astano loka pratyakshena grahanam. Nachasya visheshasya apramanikasya bhavo astiti. Then you shall not say that this vishesha, since you cannot gain through the pramana, means of right knowledge, it doesn't exist. You cannot say, you should not say. Because even though it exists, because of these many reasons, eight reasons which were said in the Sankhyas, you Sankhya Shloka, you may not be able to understand the truth. So samadhi prajna nirgrahya eva sa vishesho bhavati. And how can you then understand that truth? Samadhi prajna nirgrahya eva, only through the samadhi prajna, whatever knowledge arises, whatever samskara which arises through the samadhi, whatever thought impression which happens because of the samadhi, only through that you can understand. Bhuta sukshmagato va purushagato va, whatever which is bhuta sukshmagato, sukshma bhutagato, whatever which is subtle because of the sukshma bhutas, or the purushagata, whatever is existing in the purusha, whatever exists in the bhuta sukshma and the sukshma bhutas, in the subtle tanmatras or in the purushas, they can be gained only, the knowledge of those things can be gained only through the yogi pratyaksha, which is through the yoga samadhi. Tasmat shruta anumana prajna abhyam anya vishyasa prajna visheshartatva viti. Therefore we say shruta anumana prajna abhyam, this knowledge is different, this yoga knowledge is different from the direct perception, the shruti and anumana, although the direct perception, because it is a special kind of knowledge. Only through the samadhi prajna you can gain that. Samadhi prajna pratilambhe yoginaha prajnakrataha samskaro navo navo jayate. And once you gain this samskara, this samadhi prajna, this Ritambara, for that yogi, because of that prajna, because of that knowledge, new samskaras, navo navo samskaro jayate, new samskaras, thought impressions happen. Each samadhi prajna creates a thought impression. Each knowledge of samadhi creates a thought impression. And that thought impression removes the older thought impression. That is why the yogis are able to maintain their samadhi without getting into the world, without getting into the transaction of the world, without being disturbed by the transaction of the world. Because the samadhi creates a new thought function which destroys the thought function, and from the thought function, from which thought function the thought vritti arises for the person to enter the world. So this samadhi thought function is kind of thought function also. So this samadhi thought function creates a thought impression, because it creates a thought impression. Only a thought function can create a thought impression. So this samadhi thought function creates a thought impression which removes the, destroys the previous thought impression of the samsara, and because of that there is another samadhi prajna, and because of that another thought impression, and because of that another deletion. Like that it happens. This is a cycle. We'll see that. Tajja samskaro anya samskara pratibandhi. Tajja samskaro anya samskara pratibandhi. Tajja samskaro anya samskara pratibandhi. Tajja ha. Tasmat jayate iti tajja ha. Tasmat. Like your padmaja, pankaja, etc. Tajja ha. Pankat jayate iti pankaja. That which is born in the marshland, that is panka. Panka is marsh. So from in the marshland, that which is born is jatam. That which is born is pankaja, lotus. Like that here also, tajjaha. Tajjaha means samadhi prajnyajaha. That which is born because of the samadhi prajna samskara. What is born because of samadhi prajna? This samskara, this thought impression, new thought impression. Anya samskara pratibandhi. Pratibandhi is against, it's a destroyer of the anya samskaras, other samskaras. Samadhi prajna prabaha samskaro vitsana samskara ashim badhate. What does that mean? The sutra means, it means this. Samadhi prajna prabaha, because of the power of the samadhi samskara, prabaha means because of the superiority, the power of the samadhi samskaras. Vitsana samskara ashiyam, the ashaya, the group of karmas which belongs to the vitsana samsara. Vitsana means samsara. So that samsara samskara, the thought impressions of samsara, the group of thought impressions which belong to the samsara, which will take us to the samsara, that thought impressions are destroyed, badate, are negated, are destroyed by the samadhi prajna samskara, the thought impression which arises because of the, which is created because of the samadhi samskara, samadhi prajna, samadhi knowledge. Vyutsana samskara avibhavat tadbhava pradhyaha na bhavati. Meaning, what does that mean? Meaning, vyutsana samskara avibhavat, since the vyutsana samskaras, what happens? Okay, it is destroyed. So what? If you ask, vyutsana samskara avibhavat, since this vyutsana samskaras, the samsara samskaras, the thought impressions which are the cause for the samsara, the bondage, since they are avibhavat, they are destroyed, they are controlled, tat prabhavaha, whatever happens because of that thought function, pratyaha, the thought functions, the thought vrittis, they don't na bhavanti, they don't exist. The thought function which will make you relate with the world, which will bring into the world, that will not happen. Since there is no thought function of the world relating you to the world, you are not out of the samadhi. You will be in the samadhi. And pratya nirodhe samadhi upadashtate. Because this thought function which will take you, which will make you to enter the world, to do the transaction in the world, does not happen, does not arise. Therefore, samadhi upatishtate, you are established in the samadhi. Tattaha samadhi prajna. And since you are established in the samadhi, because of that samadhi, there is a samadhi prajna, samadhi knowledge. Tataha prajnakata samskara. Because of that samadhi prajna, there is a thought impression. Iti navo navaha samskara ashiyo jayate. In this way, new samskara groups arise. Samadhi, because of samadhi, the samadhi prajna, because of samadhi prajna, samadhi samskara, because of samadhi samskara, the samsara samskara is destroyed, because of samsara samskara is destroyed, the samadhi is established, because the samadhi is established, samadhi prajna, samadhi, this krama, samadhi, samadhi prajna, samadhi samskara, then the destruction of samsara samskara, again creation of samadhi, establishment in samadhi. So this cycle తతః ప్రజ్ఞా తతశ్చ సంస్కార ఇది. సో దిస్ సైకిల్ హ్యాపన్స్, సమాధి, సమాధి ప్రజ్ఞ, సమాధి సంస్కార, డిస్ట్రక్షన్ ఆఫ్ సంసార సంస్కార, సమాధి. సో దిస్ సైకిల్ హ్యాపన్స్. కథం అసౌ సంస్కారాతి సంస్కార అతిశయ చిత్తం సాధికారం న కరిష్యతి ఇతి. సో దిస్ సంస్కార అతిశయం, సంస్కార అతిశయం మీన్స్ దిస్ సంసార థాట్ ఫంక్షన్స్ విచ్ ఇస్ ద థాట్ ఇంప్రెషన్ విచ్ ఇస్ బికాస్ ఆఫ్ ది సమాధి. దిస్ సమాధి సంస్కార థాట్ ఇంప్రెషన్స్ హౌ డస్ నాట్ ఇట్ బ్రింగ్ హిమ్ ఇన్ హిస్ కంట్రోల్. సాధికారం మీన్స్ ఇన్ ఇట్స్ హిస్ కంట్రోల్. ఇఫ్ యూ ఆస్క్ నదే ప్రజ్ఞాకృత సంస్కార క్లేశ క్షయ హేతుత్వాత్ చిత్తం అధికార విశిష్టం కురువంతి న కురువంతి. యూ హ్యావ్ టు టేక్ ఇట్ లైక్ దట్ తే ప్రజ్ఞాకృత బికాస్ వై డస్ ఇట్ నాట్ టేక్ దెమ్ ఇన్ టు ఇట్స్ కంట్రోల్ బికాస్ దే తే ప్రజ్ఞాకృత సంస్కార దే దోస్ సంస్కార థాట్ ఇంప్రెషన్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ బై ది ప్రజ్ఞ ది సమాధి నాలెడ్జ్ క్లేశ ఆశయ క్లేశ క్షయ హేతుత్వాత్ సిన్స్ దే ఆర్ ది కాజ్ ఫర్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ ది క్లేశాస్ అవిద్యాస్మిత రాగ ద్వేష అభినివేశాః పంచ క్లేశాః. సో ది క్లేశాస్ ది అబ్స్టకల్స్ ది ట్రబుల్స్ హేతుత్వా దే ఆర్ ది కాజ్ ఆఫ్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ దోస్ ట్రబుల్స్ చిత్తం అధికార విశిష్టం న కుర్వంతి. ఇట్ డస్ నాట్ మేక్ ది చిత్త ఇన్ ఇట్స్ కంట్రోల్. ఇట్ డస్ నాట్ టేక్ ది చిత్త ఇన్ ఇట్స్ కంట్రోల్. చిత్తం హి తే స్వకార్యాద్ అవసాదయంతి. అండ్ వాట్ డస్ దట్ డూ? చిత్తం హి తే స్వకార్యాత్ అండ్ ఇట్ దట్ సమాధి ప్రజ్ఞ దట్ సమాధి ఇట్ రిమూవ్స్ ది చిత్త ఫ్రమ్ ఇట్స్ కార్య. చిత్త ది కార్య ఆఫ్ ది చిత్త ఇస్ థాట్ ఫంక్షన్. ఇట్ రిమూవ్స్ ది చిత్త ఫ్రమ్ మేకింగ్ ది థాట్ ఫంక్షన్స్ ఆఫ్ ది సంసార. ఖ్యాతి పర్యాసానం హి చిత్త చేష్టితం ఇది. బికాస్ ఓన్లీ వెన్ యూ అంటిల్ వెన్ యూ గెయిన్ ది వివేక ఖ్యాతి ది మైండ్ విల్ డూ దిట్స్ ఫంక్షన్. ఇట్స్ ఆల్ ది ఫంక్షన్స్ చిత్త చేష్టితం ఆల్ ది ట్రాన్సాక్షన్స్. వన్స్ ది ఖ్యాతి వివేక ఖ్యాతి అరైజెస్ దేర్ ఇస్ నో ట్రాన్సాక్షన్. కించాస్తే వాట్ విల్ హ్యాపన్ టు హిమ్? దిస్ విల్ హ్యాపన్ టు హిమ్. తస్యాపి నిరోధే సర్వ నిరోధాత్ నిర్బీజ సమాధి. తస్యాపి నిరోధే సర్వ నిరోధాత్ నిర్బీజ సమాధి. తస్యాపి నిరోధే సర్వ నిరోధాత్ నిర్బీజ సమాధి. తస్యాపి నిరోధే ఈవన్ ఆఫ్టర్ కంట్రోలింగ్ దట్ సమాధి ప్రజ్ఞ ద థాట్ ఇంప్రెషన్ ద థాట్ ఫంక్షన్ ఆఫ్ ది సమాధి ఆల్సో తస్యాపి నిరోధే త్రిదిద్వార వైరాగ్య. హౌ కెన్ యూ రిమూవ్ దట్ థాట్ ఫంక్షన్ ఈ పర వైరాగ్య? బికాస్ తత్పరం పురుష ఖ్యాతే గుణ వైతృష్ణ్యం. విసా ఇన్ ది సూత్ర తత్పరం దట్ ఇస్ పరం. వాట్ ఇస్ పరం? పరవైరాగ్య. పరం మీన్స్ పరవైరాగ్య. వాట్ ఇస్ పరవైరాగ్య? పురుష ఖ్యాతే గుణ వైతృష్ణ్యం. ఇన్ ది పురుష ఖ్యాతి ఇన్ ద వివేక ఖ్యాతి యూ గెయిన్ ది డిస్పాషన్. యూ ఆర్ నాట్ అటాచ్ టు దట్ ఆల్సో. దట్ ఇస్ పరవైరాగ్యం. బికాస్ ఆఫ్ దట్ పరవైరాగ్య సర్వ నిరోధాత్ ఆల్ ది థాట్ ఫంక్షన్స్ ఆర్ డిస్ట్రాయ్డ్. దిస్ థాట్ ఫంక్షన్ ది అటాచ్మెంట్ టు ది వివేక ఖ్యాతి ఈజ్ ఆల్సో గివెన్ అప్. సిన్స్ ది అటాచ్మెంట్ టు ది వివేక ఖ్యాతి ఈజ్ ఆల్సో గివెన్ అప్ సర్వ నిరోధాత్ ఆల్ ది థాట్ ఫంక్షన్స్ ఆర్ డిస్ట్రాయిడ్. దే ఆర్ కంట్రోల్డ్. సిన్స్ దే ఆర్ ఆల్ కంట్రోల్డ్ నిర్బీజ సమాధి హీ గెయిన్స్ ది స్టేట్ ఆఫ్ నిర్బీజ సమాధి వేర్ దేర్ ఇస్ నో ఆలంబన వేర్ దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ ఫర్ ది మెడిటేషన్. స న కేవలం సమాధి ప్రజ్ఞా విరోధి ప్రజ్ఞాకృతానాం సంస్కారాణామపి ప్రతిబంధీ భవతి. స న కేవలం సమాధి ప్రజ్ఞా విరోధి ప్రజ్ఞాకృతానాం సంస్కారాణామపి ప్రతిబంధీ భవతి. దట్ ప్రజ్ఞ దట్ సమాధి ప్రజ్ఞ దట్ ఇస్ నాట్ జస్ట్ ది నెగేటర్ ఆఫ్ ది సంస్కార సమాధి. సమాధి ప్రజ్ఞా విరోధి ప్రజ్ఞాకృతానాం సంస్కారాణామపి వాట్ ఎవర్ ప్రజ్ఞ ద సంస్కారాస్ విచ్ ఆర్ గెయిన్డ్ బికాస్ ఆఫ్ ది సమాధి ప్రజ్ఞ ఇట్ ఆల్సో కంట్రోల్స్ దట్. కస్మాత్ వై షుడ్ యూ కంట్రోల్ దట్? బికాస్ నిరోధజ సంస్కార సమాధిజాన్ సంస్కారాన్ బాధత ఇది. మీనింగ్ ది నిరోధజ సంస్కారాది సంస్కార విచ్ ఇస్ గెయిన్డ్ బికాస్ ఆఫ్ ది నిరోధ బికాస్ ఆఫ్ ది కంట్రోల్ బికాస్ ఆఫ్ ది థాట్ కంట్రోల్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ గాడ్ సమాధి జాన్ సంస్కారాన్ బాధతే ఇట్ నెగేట్ ది సంస్కార విచ్ ఆర్ అరేస్ బికాస్ ఆఫ్ ది సమాధి. నిరోధ స్థితి కాలక్రమ అనుభవేన నిరోధ చిత్తకృత సంస్కారాః చిత్తం అనుమేయం. హౌ డు యు నో దట్? హౌ డు యు అండర్స్టాండ్ దట్? దిస్ క్యాన్ బి గెయిన్డ్ త్రూ ఇన్ఫరెన్స్ ఓన్లీ, బికాస్ నిరోధ స్థితి కాలక్రమ అనుభవేన ఇన్ ది నిరోధ స్థితి ఇన్ ద కంట్రోల్డ్ స్టేట్ ది కాలక్రమ అనుభవేన ది టైమ్ వాట్ ఎవర్ ది అబ్సెన్స్ ఆఫ్ టైమ్ ఆర్ వాట్ ఎవర్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ టైమ్ ఆర్ వాట్ ఎవర్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ గెయిన్ నిరోధ చిత్తకృత సంస్కారాః అస్తిత్వం దేర్ బికాస్ ఆఫ్ ది నిరోధ ది చిత్త గెయిన్స్ సంస్కార దేర్ ఎగ్జిస్టెన్స్ షుడ్ బి ఇన్ఫర్డ్ బికాస్ ది ఎక్స్పీరియన్స్ ఇస్ దేర్ వాట్ ఎవర్ యద్యద్ అనుభవతం యద్యద్ అనుభవం యాయా అనుభవ సాసా యాయా స్మృతి సాసా అనుభవ పూర్విక వాట్ ఎవర్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ ఇస్ ది రిమెంబరెన్స్ దే ఆర్ బికాస్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ యూ క్యాన్ హ్యావ్ అన్ రిమెంబర్ యూ క్యాన్ రిమెంబర్ సంథింగ్ whatever you remember you have to have had experience at some point of time, therefore this state there is an experience of that state, samadhi state, therefore you have to infer that that point of time there is no thought function also. Nirodha samskara vyutthana nirodha samadhi prabhavaihi saha kaivalya bhagiyahi samskara cittam swa swasyam ప్రకృతౌ అవస్థితాయాం ప్రవీయతే వ్యుత్థాన నిరోధ సమాధి ప్రభవైహి. సో వ్యుత్థాన ది సంసార నిరోధ ది కంట్రోల్ దిస్ సమాధి బోధి సమాధి వ్యుత్థాన నిరోధ సమాధి ప్రభవైహి. అండర్స్టాండ్ వ్యుత్థాన సమాధి ప్రభవైహి నిరోధ సమాధి ప్రభవైహి విత్సాన నిరోధ సమాధి ప్రభవైహి. విత్సాన ది సంసార నిరోధ ది కంట్రోల్ అండ్ సమాధి ది నాలెడ్జ్ విచ్ యు గెయిన్ దట్ because of these saha kaivalya bhagiyahi gains the state of kaivalya, he gains the eligibility to gain the kaivalya. samskaraha samskarahi that chitta samskarahi cittam that chitta which has gained the eligibility to experience that state swasyam prakrutau eta prakrutau avasthitayam it is established in its nature praviliyate it is established in nature and it is immersed, it merges in its nature. Tasmate samskaraha chittasya adhikara virodhino na sthiti hetavah. Therefore those samskaras, those thought impressions chittasya adhikara virodhina, they are against the control of the chitta, therefore they don't make you experience the world, they don't bring you into the world again. Na sthiti hetavah, they don't bring you into the world again. యస్మాత్ అవసిత అధికారం సహ కైవల్య భాగీ సంస్కారై చిత్తం వినివర్తతే తస్మిన్ నివృతే పురుష స్వరూప ప్రతిష్ఠితో అతః శుద్ధముక్త ఇతి ఉచ్యతే. సిన్స్ యస్మాత్ సిన్స్ అవసిత అధికారం ది అధికార ది కంట్రోల్ ఆఫ్ ది చిత్త ఇస్ ఫినిష్డ్ ఇట్ హస్ బీన్ డిస్ట్రాయిడ్ సహ కైవల్య భాగీ విత్ దట్ దిస్ పర్సన్ గెయిన్స్ ది ఎలిజిబిలిటీ టు గెయిన్ ది కైవల్య. That kind of chitta, chittam vinivartate, samskare chittam nirvartate, the chitta is a delimiter, it is thrown out of gear of its function. Therefore, tasmin nivrate, when the chitta is removed, when the chitta is stopped from the thought functions, at that point of time, nivrate purushaha swarupa pratishtaha. The purusha swarupa pratishtaha, the purusha is established in itself. అతః దేర్ఫోర్ హీ ఇస్ కాల్డ్ శుద్ధః. శుద్ధః మీన్స్ ప్యూర్. ప్యూర్ మీన్స్ హీ ఇస్ బియాండ్ ఆల్ ది కంట్రోల్ ఆఫ్ గుణాస్. ముక్తః హీ ఇస్ బియాండ్ ది కంట్రోల్ ఆఫ్ ది దుఃఖాస్. దీస్ ఆర్ ది ట్రబుల్స్, ది గుణాస్ అండ్ ది దుఃఖాస్ ఆర్ ది ట్రబుల్. సో హీ ఇస్ బియాండ్ ది కంట్రోల్ ఆఫ్ ఆల్ ది త్రీ దుఃఖాస్, హీ ఇస్ బియాండ్ ది కంట్రోల్ ఆఫ్ ఆల్ ది త్రీ గుణాస్. దేర్ఫోర్ ఇతి ఉచ్యతే, దట్ ఇస్ వై దే కాల్ హిమ్ శుద్ధ అండ్ ముక్త. ఇది పాతంజల సాంఖ్య ప్రవచనే యోగశాస్త్రే సమాధి పాద సమాప్త. ఇన్ దిస్ వే వి కమ్ టు ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ సమాధి పాద. ఇట్ సీ అథ యోగానుశాసనం యోగశ్చిత్తవృత్తి నిరోధః తదా దృష్టిస్వరూపే అవస్థానం వృత్తిసారూప్యమితరత్ర వృత్తయః పంచతయః క్లిష్టాక్లిష్టాః ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని విపర్యయో మిథ్యా జ్ఞానం అతద్రూప ప్రతిష్టం శబ్దజ్ఞానానుపాతీ వస్తుశూన్యో వికల్పః అభావ ప్రత్యాలంబనా వృత్తిర్నిద్రా అనుభూత విషయా సంప్రమోష స్మృతి అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః తత్ర స్థితౌ యత్నోభ్యాసః సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమిః దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం తత్పరం పురుషఖ్యాతే గుణవైతృష్ణ్యం వితర్క విచారానందస్మితారూపానుగమాత్ సంప్రజ్ఞాతః విరామ ప్రత్యాభ్యాస పూర్వ సంస్కార శేషో అన్యః భవ ప్రత్యయో విదేహ ప్రకృతిలయానాం శ్రద్ధా వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వకైతరేషాం తీవ్ర సంవేగానామాసన్నః మృదుమధ్యాదిమాత్రత్వాతతోపి విశేషః ఈశ్వర ప్రణిధానాద్వా క్లేశకర్మ విపాకాశైః అపరామృష్టః పురుష విశేష ఈశ్వరః తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం సపూర్వేషామపి గురుః కాలేన అనవచ్ఛేదాత్ తస్య వాచకః ప్రణవః తజ్జపస్తదర్థభావనం తతః ప్రత్యక్చేతనాధిగమో అంత్యంత్రాయాభావశ్చ వ్యాధిస్త్యాణ సంశయ ప్రమాద ఆలస్య అవిరతి భ్రాంతి దర్శన అలబ్ధ భూమికత్వ అనవచ్ఛిదత్వాని చిత్త విక్షేపాః తే అంతరాయాః దుఃఖదౌర్మనస్యాంగమే జయత్వ శ్వాస ప్రశ్వాస విక్షేపసః భువః తత్ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాసః మైత్రీ కరుణాముదిత ఉపేక్షాణాం సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయాణాం భావనాతశ్చిత్త ప్రసాదనం ప్రచ్ఛర్దన విధారణాభ్యాం వా ప్రాణస్య విషయవదీవా ప్రవృత్తిరుత్పన్నా మనసస్థితి నిబంధనీ విశోకా వా జ్యోతిష్మతి దీతరాగ విషయం వా చిత్తం స్వప్న నిద్రా జ్ఞానాలంబనం వా యథా విమత ధ్యానాత్ వా పరమాణు పరమమాత్వాంతోస్య వశీకారః క్షీణవృత్తేర్ అభిజాతస్యేవ మనేః గ్రహీతృగ్రహణ గ్రాహ్యేషు తస్థ తదంజనతా సమాపత్తిః తత్ర శబ్దార్థ జ్ఞాన వికల్పైః సంకీర్ణా సవితర్కా సమాపత్తిః స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యే వార్థమాత్ర నిర్భాస నిర్వితర్కా ఏతయా ఏవ సవిచారా నిర్విచారా చ సూక్ష్మ విషయా వ్యాఖ్యాతా సూక్ష్మ విషయత్వం చాలింగ పర్యవసానం తా ఏవ సబీజ సమాధి నిర్విచార వైశారద్యే అధ్యాత్మ ప్రసాదః.

0: नित्यमदन्द्रितः पट्टवस्त्रादिना सम्यक् सत्कारम् स सुखी सदा शैवम् पुराणममलम् शैव सर्वस्वमादरात् सेवनीयम् प्रयत्नेन परत्रेह सुखेप्सुना चतुर्वर्गप्रदम् शैवम् पुराणम् अमलम् परम् श्रोतव्यम् सर्वदा प्रीत्या भटितव्यम् विशेषतः वेदेतिहासशास्त्रेषु परम् श्रेयस्करम् महत् शैवम् पुराणम् विज्ञेयम् सर्वथा हि मुमुक्षुभिः शैवम् पुराणमिदमात्मविदाम् वरिष्ठम् सेव्यम् सदा परमवस्तु सदा समर्च्यम् तापत्रयाभिजमनम् सुखदम् सदैव प्राणप्रियम् विधिहरीश मुखामराणाम् वन्दे शिवपुराणम् हि सर्वदाहम् प्रसन्नधीः शिवः प्रसन्नताम् याया दद्यात् स्वपदयोरतिम् इति श्रीस्कान्दे महापुराणे शिवपुराणमाहात्म्ये तन्महिमवर्णनम् नाम प्रथमोऽध्यायः। ओम्।
1: ओम नमः शिवाय। यू आर लिसनिंग टू शैवम.org रेडियोस 24/7 स्पिरिचुअल चैनल्स फ्रॉम शैवम.org। ओम नमः शिवाय।
2: ఆయన యొక్క ఆయుధములన్నీ కూడా పాపముల నుంచి మనల్ని రక్షించి కాపాడుగాక అనేది తర్వాతి మంత్రముల్లో చెప్పబడ్డ అర్థం. విశేషమేం లేదు, ముందు చెప్పినదే. మీఢుష్టమ శివతమ శివోన సుమనాభవ, మీఢుష్టమా వరాలను వర్షించేటటువంటి వాడా ప్రణత కామవర్షి అయిన ఓ శివతమ, నిన్ను మించిన శివుడెవడూ లేడు. అందుకు నువ్వేమవ్వాలి అంటే శివోన సుమనాభవ, అంతకు ముందు చెప్పుకున్న మాటే. అందుకే తొందరగా వెళుతున్నాం, ముందు చెప్పుకున్నాం గనక. శివుడివై సౌమనస్యం కలిగి పరమే వృక్ష ఆయుధం నిధాయ, నీ ఆయుధాలన్నీ చెట్టు మీద పెట్టేసి కేవలం చర్మము ధరించి కృత్రిం వసాన పినాకం బిభ్రదాగకి, ఏ ఆయుధం లేకపోతే అందం లేదు గనక పినాకం పట్టుకురావయ్యా అని అంటున్నారు. అంటే దీని అర్థం జీవితం మనకు ఉన్నంతకాలం మనల్ని రక్షించడానికి, మనల్ని శిక్షించేవాడిని శిక్షించడానికి ఆయుధాలన్నీ పట్టుకున్నాడు. ఇంకా అయిపోయింది, అది పూర్తయింది. కైవల్య ప్రదానం ఇవ్వాలి, అందుకే ఆయుధాలన్నీ ఉపసంహరించి కేవలం నువ్వు పినాకం మాత్రం ధరించిరావయ్యా. పినాకం అంటే ప్రణవధనువు అని నిన్ననే చెప్పుకున్నాం. ఆ ఒక్క స్వరూపంతో స్వామి ఏకమై గోచరించాలి అని కైవల్యావస్థలోకి మనల్ని తీసుకువెళ్ళి చెప్తున్నటువంటి దివ్యమంత్రం ఇది. వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః. వికిరిద, నీ యొక్క తేజ ప్రకాశాన్ని అన్ని చోట్ల వెదజల్లుతున్నటువంటి ఓ ప్రకాశ స్వరూపుడా నువ్వు, నీకు నమస్కారము. నీ యొక్క సమస్త ఆయుధములు కూడా పరాన్ముఖం చేసి, అంటే ఇంకా వాటి యొక్క అవసరం లేని స్థితిని కల్పించు అని నమస్కరించారు. 10వ అనువాకం పూర్తయిపోయింది, ఏకాదశ అనువాకంలోకి ప్రవేశించాం. ఈ 11వ అనువాకంలో బహురూపులైన రుద్రుణ్ణి సహస్రాణి సహస్ర సౌరుద్రా అది భూమ్యాం. దీని అంతరార్థం ఏంటంటే భూమి యందు, అంతరిక్షమునందు, సముద్రమునందు, దివ్యందు ఉన్నటువంటి రుద్రులు వారి వారి ఆయుధాలని దూరముగా ఉంచి మమ్మల్ని కాపాడుగాక, అంటే ఉగ్రస్వరూపాన్ని వాళ్ళు ఉపసంహరించుకుని శాంతులై మనల్ని రక్షించుగాక అని. భూమి, జలము, ఆకాశము, దానికి పైనున్న దివి, ఇవి అన్నిటి యందు ఇక్కడ వర్ణించి చూపించారు. వారి యొక్క స్వరూపాలు నీలగ్రీవాహ శితికంఠాహ దివగమృద్ర ఉపస్థితా వృక్షేషు, వృక్షములు ఎందున్నవాళ్ళు, దివియందున్నవాళ్ళు, ఏ అంతరిక్షే అంతరిక్షమునందున్నవారు, ఏ మహత్యర్ణవే సముద్రమునందున్నటువంటి వారు, ఇటువంటి వారు సర్వస్థలముని యందు మమ్మల్ని రక్షించుగాక. అధహ క్షమాచరాహ, అంతరిక్షమునకు భూమికి నడుము ఉన్నటువంటి వారు, అలాగే భూమి యందు పాతాళములందు ఉన్నటువంటి వారు, సర్వస్థలములో ఉన్న అనంతానంత రుద్రులే మనల్ని అనేక రకములుగా కాపాడేవారు శిక్షించేవారు. అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్, వీరు అన్నముల యందు ఉండి కొడుతూ ఉంటారట. అయ్యా అన్నాల్లో ఉండి కొడతాడా అంటే అన్నముల పతి కనుక రెండూ చేస్తాడు. కొన్ని అన్నాలు తింటే అపచ్యం, కొన్ని తింటే పచ్చం. మనం ఎంత పచ్చంగా ఉండాలన్నా ఆ రోజు పచ్చ భోజనం దొరకదు. అంటే ఘోర రూపంలో శివుడు బాణం వేయడానికి అనువైనవేవో చేసుకున్నాం మనం, అందుకు తిన్నాం. అంతేకాదు పాత్రేషు, ఆ పాత్రల్లో కూడా మనం ఒక్కసారి మంచి నీళ్లు తెచ్చుకొస్తాం, గ్లాసులో పోసుకుంటాం. మినరల్ వాటర్ అండి, మంచిదే. పట్టుకున్న పాత్ర అందులో ఏ బాక్టీరియా ఉందో మనకేం తెలుసు, అది లోపలికి వెళ్ళి ఘోరంగా ఉంటుంది. అందుకు ఇది చదువుకుంటే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు విభతవ జనాన్, పాత్రలయందు పాత్రములలో పెట్టబడ్డ ఆరహారములయందు ఉన్నటువంటి రుద్రులు మమ్మల్ని బాధింపకుందురుగాక, అనుగ్రహింతురుగాక అని నమస్కరించారు. ఏ పథాం పతిరక్షయ ఐల బృదాయ వ్యుధ, మనం నడిచే త్రోవలయందు త్రోవల్ని త్రోవల్లో ఉండి రక్షించేవారే కాక ఐల బృధాయ, ఐలములు అంటే అన్నములు, ఈ అన్నములను ఇచ్చేవాళ్ళట వాళ్ళు అంటే దారిభత్యాలు ఇచ్చేవారు అని అర్థం. దారిభత్యాలంటే మనం వెళుతూ ఉన్నప్పుడు తోవలో ఆకలి లేకుండా చూసే మార్గబంధువులు అనే కాకుండా ఈ జీవుడు యొక్క రాకపోకల్లో కూడా వీడికి తగిన ఆహారాది వ్యవస్థలు ఇచ్చేవారు అని నమస్కరించి తీర్థముల యందు మొదలైన వాటి యందు తిరిగేవారు. మొత్తానికి పృథివీ, అంతరిక్షము, దివి వీటి యందు వ్యాపించిన రుద్రులు బాణములు వేస్తున్నారు. పృథివి నుండి అన్నబాణాలు, అంతరిక్షము నుంచి వాయుబాణాలు, దివి నుంచి వర్షబాణాలు వేస్తున్న మీ అందరికీ నమస్కారం అన్నాడు. ఇవి బాణములను ఎందుకన్నారంటే వీటితో రక్షింపబడుతున్నాం, వీటితోనే శిక్షింపబడుతున్నాం. అందుకే ఇలా ఉన్న వారికి ఎలా నమస్కారం చేస్తున్నారంటే దశ ప్రాచీ, దశ దక్షిణ, దశ ప్రతీచీర్, దశోధీచీర్, దశోధ్వాస్తేభ్యో నమస్తే. అంత గొప్పగా చెప్పారు చూడండి. దశ ప్రాచి అంటే పది విధములుగా ప్రాచీ దిశకు అంటే తూర్పు దిక్కుకి, పది రకములుగా దక్షిణ దిశకు, అటు తర్వాత పశ్చిమం, అటు తర్వాత ఉత్తరం. ఇందులో దశ దశ అని ఎందుకు చెప్పారు అంటే ఎలా నమస్కరించాలో వేదం మనకు చెప్తుందన్నమాట. దశగా నమస్కరించు అంటే ఈ రెండు చేతులు దోజలించితే ఈ ఐదు ఐదు కలిసి మొత్తం పది అయ్యాయి. ఈ పదింటితో అన్ని దిక్కులా నమస్కరించాలట. ఎందుకంటే దిశా అంచపతయే నమః, అన్ని దిక్కులలో రుద్రుడున్నాడు అని తెలుసుకుని దశ ప్రాచీ, దశ దక్షిణ, దశ ప్రతీచి, దశ ఉదీచి, దశోర్ధ్వ, అలా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఐదు వైపులా మనం నమస్కరిస్తూ ఉన్నాం అని చెప్పారు. ఈ ఐదు వైపులా ఎందుకు చెప్పారంటే పరమేశ్వరుడి పంచముఖాలకి నమస్కరించడం ఇది. సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనేటువంటి ఐదు ముఖములు ఐదు దిక్కులతో ఉన్నాయి. వాటిని మనం రెండు చేతులు దోయలించి నమస్కరిస్తున్నాం. నమస్కరించడంలో గొప్ప భంగిమ ఇది. అంజలి పరమాముద్ర దేవాక్షిప్ర ప్రసాదిని, దేవతలను తొందరగా వశ్యం చేసుకోగలిగిన భంగిమ అంజలి ముద్ర. అందుకు దోయలించి నమస్కరించారు. ఈ నమస్కారం వల్ల నహా మృడయం తుతే, ఆ రుద్రులు మమ్మల్ని ఆనందింపజేయుదురుగాక. మరి వారి దగ్గర అంత ప్రతాపకరమైన ఆయుధాలున్నాయే, అవన్నీ ఏం చేయాలండి అంటే మేము ఎవరిని ద్వేషిస్తున్నామో, మమ్మల్ని ఎవరు ద్వేషిస్తున్నారో వారి నోట్లో పడేవయ్యా అని ఆయుధాలు అన్నారు. జంభే దధామి. ఎందుకు ఇలా చెప్పారండి అంటే మన యొక్క సమస్త పాపక్షయములు స్వామి కలిగించాలి, అవే మన శత్రువులు, శత్రు సంహారం పూర్తిగా జరగాలి అనుకున్నా.

బంధములు ఉన్నాయో వాటి సర్వముని దగ్ధం చేసి ఓ పరమేశ్వర కైవల్యాన్నియు అనే పరమార్థం కూడా ఇందులో ఉంది. సర్వము ఉన్నవి. అందుకు ఇక్కడతో పూర్తయింది రుద్రభాష్యం. దీనికి మనం అనుబంధంగా మృత్యుంజయ స్వరూపాన్ని చెప్పుకుంటాం. ఆ మృత్యుంజయుడు మనల్ని మృత్యుబంధనం నుంచి విడిపించి అమృతత్వ బంధనం ఉంచుతాడు అన్నారు. అమృతత్వ బంధనం ఇస్తాడు కాదు, అమృతత్వ బంధనం ఉంచుతాడట. ఎందుకంటే అమృతంతో బంధం మనకు ఎప్పుడు ఉన్నది, అనవసరంగా మృత్యుతో పెట్టుకున్నాం కనుక ఆ బంధం తొలగించి ఈ బంధం ఉంచు అన్నాడు. మృత్యోర్ముక్షీయ అమృతాత్, మృత్యువు నుంచి విడిపించు, అమృతము నుంచి విడిపించకు అన్నాడు. అంతేగాని అమృతముతో కల్పించు అని అనలేదు. ఇక్కడ చూడండి, అమృతంతో బంధం నాకు ఉందయ్యా, అమృతంతో బంధం లేకపోతే నేను ఎక్కడున్నాను? నిత్యము ఉండే చైతన్య స్వరూపుడు వేరు, నీతోనే ఒక బంధం ఉంది. కానీ నీతో బంధం ఉంచుకుని మృత్యు లక్షణం కలిగిన అజ్ఞానంతో పట్టుకు వేలాడుతున్నాను నేను. ఆ బంధనం తెంచి నీ బంధనాన్ని ఉంచనయ్యా, అదే చెప్తున్నాడు. అందుకే ఈశ్వర బంధం శాశ్వతం, ఈశ్వరేతర బంధం అశాశ్వతం. మరి ఇంత చెప్పాక ఈశ్వరేతరం సృష్టిలో ఉందా? లేదు. అది తెలుసుకోవడమే ఈశ్వర బంధం అంటే అర్థం. విశ్వమంతా శివమయం అని తెలిసినప్పుడు అదే శాశ్వతం. అటువంటి అమృతత్వ స్థితి ఇవ్వాలని దీనిలో మనం చివరికి మృత్యుంజయ మంత్రాన్ని కూడా కలిపి అభిషేకం చేసుకుని చమకం చెప్పుకుంటాం. అవును కదా, మళ్ళీ చమకం మొదలు పెడతారా? 11 అనువాకాలు. నమకం వస్తే చమకం అక్కర్లేదన్నారు. అంటే చెయ్యొద్దని కాదు, రుద్ర నమకం తర్వాతే చమకం. నమకం నమస్కారం చేయడం. ఈ నమకం మనకేమిచ్చింది? శివుడే అంతా అని జ్ఞానం ఇచ్చింది. చమకం ఏమిచ్చింది? అన్నింటినీ కోరుకోమని చెప్తోంది. ఎప్పుడు కోరుకోమంది? నమకం అయిన తర్వాత చమకం. శివుడే అంతా అని తెలిసాక కోరుకో అన్నది. కానీ మనం అలా అనుకో, అన్నీ అయిన తర్వాత శివుడిని కోరుకుంటా ఉండవు. అంతా ఆయనే అని తెలిసి కోరుకో, అనే నమకం తర్వాత చమకం. అయితే చమకం అంటే చమే చమే చమే చమే, ఇది కూడా నాకు, ఇది కూడా నాకు అని రావడం వల్ల దీనికి చమకం అనే పేరు వచ్చింది అని చెప్పుకున్నాం. బోరుడు కోరికలు ఉన్నాయి, ఇవి తప్ప మనకి నిజానికి ఏమీ అక్కర్లేదు. మనకేం కావాలో లిస్ట్ అంతా వేదమాత రాసి పెట్టేసిందండి, అది విశేషం. మనకేం కావాలో కూడా మనకు తెలియదు, మన అమ్మకి తెలుసు, వేదమాతకి తెలుసు, ఆ తల్లి పెట్టింది. ఎందుకు పెట్టారు అక్కడ చమకం అంటే, చమక మంత్రానికి అంతటికి అనుబంధ వాక్యం ఒక్కటి 10వ అనువాకంలో వస్తుంది, యజ్ఞేన కల్పతాం అనేటటువంటి మాట. అంటే అర్థం, ఇందులో చెప్పబడ్డ సమస్త వస్తుజాతము విశ్వంలోనే ఉన్నది. ఆఖరికి చక్షుర్యజ్ఞేన కల్పతాం, బయట ఉన్న వస్తువులే కాదు, నా చక్షువులు, నా శ్రోత్రములు, నా ప్రాణములు, ఇవన్నీ కూడా వస్తువులే కదా విశ్వంలోనివే, ఇవన్నీ కూడా యజ్ఞేన కల్పతాం, నేను యజ్ఞంతోనే పొందుదునుగాక, అది విశేషం. అంతేగాని యజ్ఞం చేయకుండా నేనేది పుచ్చుకోనండి, అది భారతీయుడు అంటాడు. యజ్ఞం అంటే ఈశ్వరారాధన, ఈశ్వరారాధనతోనే నేను వీటన్నింటినీ పొందుతున్నాను అని అర్థం. కల్పతాం అంటే కల్పించబడునుగాక, కల్పించుకుందునుగాక అని మనం అర్థం చేసుకుంటే, కల్పతాం అంటే సమర్థవంతమగుగాక అని మరి రెండో అర్థం కూడా. యజ్ఞముతోనే పొందుతున్నామని మాత్రమే కాదు, ఇవన్నీ మనకు ఉన్నా యజ్ఞము ద్వారానే ఇవి సమర్థవంతములవుతున్నాయి అని అర్థం, అది విశేషం. యజ్ఞం లేనప్పుడు ఇవి సమర్థములు కావు. సమర్థం అంటే అర్థం, ఇవన్నీ నీకు జ్ఞానమునకు పనికొచ్చినప్పుడే ఇవి సమర్థములు అని అర్థం. అందుకు నేను సంపాదించిన ఇవన్నీ కూడా ఈశ్వర జ్ఞాన సముపార్జనకు ఉపయోగించినప్పుడే కల్పతాం సమర్థములవుతాయి. అందుకే ఈశ్వర ఆరాధన వల్ల ఈ వస్తుజాతం పొంది మళ్ళీ యజ్ఞమంతా దేనికి ఇవ్వాలి? యజ్ఞో యజ్ఞేన కల్పతాం, యజ్ఞము యజ్ఞం వల్లే పొంది, యజ్ఞం యజ్ఞానికే వినియోగించాలన్నాడు. యజ్ఞము ద్వారా ఈశ్వరుడిచ్చిన పదార్థములు పొంది వాటిని మళ్ళీ ఈశ్వరారాధనకి, ఈశ్వరార్పణ ధియా ఈశ్వరార్పణకి వినియోగించడం వల్ల ఇవన్నీ కూడా నన్ను సమర్థవంతుణ్ణి చేస్తున్నాయి, అవి సమర్థవంతములవుతున్నాయి. సమర్థవంతములు అవడం అంటే అవన్నీ నాకు శివంకర్మలుగా మారి చిట్ట చివరకు నాకు శివజ్ఞానం పొందడానికి హేతువులవుతున్నాయి. అందుకే మనం తినేది, భక్తుడు తినేది ఒక్కటే, కానీ భక్తుడు తినేది ప్రసాదం, మనం తినేది పదార్థం. పదార్థం వేరు, ప్రసాదం వేరు. పదార్థం కడుపు నింపుతుంది, ప్రసాదం సత్వశక్తిని సిద్ధం చేసి జ్ఞానాన్నిచ్చి కైవల్యాన్ని ఇస్తుంది, అది విశేషం. అందుకు మనం ప్రసాదం తినాలి, ప్రసాదమే యజ్ఞేన కల్పతాం, అది దానికి విశేషం. చిట్ట చివరికి ఏమిటి చెప్తారంటే, భువనశ్చాధిపతిశ్చ అనే మాటతో పూర్తవుతుంది చమకం. అగ్నా విష్ణు సజౌషసేమాతో మొదలై అగ్నా విష్ణువులు
అని చెప్పారు ఇక్కడ. అగ్న అంటే

అగ్రమునందున్నవాడు అని అర్థం. అగ్రమునందున్నవాడు ఎవడో చెప్పుకున్నారు, రుద్రో యయేషదగ్నిహి అని ముందున్నవాడు. ఈ అగ్రమునందున్నవాడు ఏమయ్యాడు, అంతా వ్యాపించి వెళ్ళాడు కనుక విష్ణుహు అగ్నా విష్ణుహు అని వాళ్ళిద్దరినీ మొదటే చెప్పారు. వీరు మాకివన్నీ కల్పించితే ఇవి యజ్ఞము ద్వారా పొందాం, యజ్ఞము ద్వారా సమర్థం చేసుకుని యజ్ఞమునికి వినియోగించి తద్వారా మేమన్నీ పొందుతున్నా. ఏవి సంపదల్ని చెప్పి చెప్పి చెప్పి ఇవన్నీ భౌవనశ్చ భువనములకు సంబంధించినవి, ఇవన్నీ ఎక్కడున్నాయో ఆ భువనము దాన్ని మేము పొందాం. అంతేకాదు అధిపతిశ్చ అక్కడితో ఆపేశాడండి, మేము అధిపతిని పొందాం అక్కడితో ఆపేశాడు చాలు మనకి. అంటే ఆ ప్రభువు కూడా యజ్ఞము ద్వారానే సమర్థుడవుతున్నాడు అని అర్థం. అది అంటే మన ప్రభువును కూడా యజ్ఞముతోనే పొందుతున్నాం, ఆయన కూడా మనల్ని యజ్ఞము వల్లే అనుగ్రహిస్తున్నాడు. ఈశ్వరుణ్ణి ఎలా పొందాం, యజ్ఞము వల్ల పొందాం. ఆ ఈశ్వరుడు మనల్ని ఎందుకు అనుగ్రహిస్తున్నాడు, యజ్ఞము వల్ల అనుగ్రహిస్తున్నాడు. అందుకు అధిపతిష్ట అనేది చివరి మాట, మరి తర్వాత మాట లేదు. అంటే ఎన్ని పొందినా పొందవలసింది జగదీశ్వరుణ్ణే. అందుకే చమకం చివరికి ఏం చెప్పింది, ఈశావాస్యమిదం సర్వం. రుద్రం ఏం చెప్పింది, అదే మాట చెప్పింది. అందుకు ఈశావాస్యమిదం సర్వం అనే మాటను మనం గ్రహించాం. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ ఈశ్వరుడు ఘోరాఘోరాత్మకంగా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. అది తెలుసుకుని ఆయన శివంకరుడు అని గ్రహించితే ఆయన శివుడై మనకి శివమును అందజేస్తాడు. ఇదే శివతత్వం, ఇదే రుద్ర నమకం యొక్క అంతరార్థం, ఇదే సర్వ భారతీయ వాంగ్మయము యొక్క ధర్మము. ఇది తెలుసుకుని మనం ఆ పరమేశ్వరుడు మనకు శివమును కలిగించుగాక అని ప్రార్థన చేద్దాం. అనంత విస్తృతిని ఒక్క చోట ఎంత తగ్గించి ఇమిడ్చినా గ్రహించగలిగే వాళ్ళు ఎదురుగా కూర్చున్నప్పుడు అది తగ్గదు. ఆ కారణం చేత 9 రోజులు 11 రోజులైనా ఘోర రూపంలో కూడా ఇవాళే బాధించాడు అనుకున్నా నాకేం పర్వాలేదు. ఘోరాఘోరములు రెండూ శివముకే అని మాత్రం తెలుసుకో. అందుకు ఆ శివుణ్ణి నిరంతరం మననం చేసుకున్నాం. ఈశావాస్యమిదం సర్వమనే జ్ఞానాన్ని మననం చేసుకుంటూ ఇక్కడ ముందే రోజు చెప్పుకున్నదే మళ్ళీ చెప్తున్నాను పండితులకి విన్నపం. పాండిత్యం ఎంత గొప్పదో అది ఇంకోలాగా లోపం వెతికేలా కూడా చేస్తుంది. కనుక ఇంత ఈశావాస్యమిదం సర్వజ్ఞానం చెప్తాయ్యా, ఇతను స్వరంతో చెప్పాడా స్వరంతో చెప్పలేదా అది మాత్రం అనర్థను ముందే చెప్పాను. ఎందుకంటే మన వివరణ కోసం చెప్పుకుంటున్నాను తప్ప పారాయణ కోసమో ప్రయోగం కోసమో అధ్యాపన కోసమో అధ్యయనం కోసమో చెప్పట్లేదు. వీటిలో వేటు కోసం చెప్పినా స్వరం అవసరం, కానీ భావం తెలుసుకుని ఈశ్వర భక్తి కోసం ధర్మం కోసం మనం ఈశ్వరుని ఉపాసనా పద్ధతిలోకి వెళ్ళడానికి ప్రేరణ కోసం చెప్పుకుంటున్నది మాత్రమే గనక పండితులు చెప్పిన పద్ధతి ప్రకారమే ఇక్కడ స్వరణీయమ పాలన చేయకుండా చెప్పడం జరిగింది. కానీ ఇచ్ఛాబుద్ధితో చేసింది కాదు, సంప్రదాయాన్ని అతిక్రమించకూడదనే శతవిధాలా నా ప్రయత్నం. ఇంకేవైనా లోపాలు జరిగి ఉంటే పరమేశ్వరుడు క్షమిస్తాడు, దయామయుడు గనక. నమస్సహమానాయ, సహించడం క్షమించడం ఆదుకొనడం పరమేశ్వరుని యొక్క స్వభావము. ఆ ఈశ్వర భక్తి మన యందు వర్ధిల్లుగాక. శివజ్ఞానం శివధ్యానం శివభక్తి శివార్చన శివవ్రతం ఈ 5 శివయోగం. ఆ శివయోగం మన జీవితం కావాలి, మనందరం శివయోగులం కావాలి. ఆ స్థితి ఆ పరమశివుడు పరమ గురువు మనకు అనుగ్రహించాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ మీలో ఒకడుగా మీతో ఒకడిగా ఆ పరమశివుని ఆరాధన చేసుకుంటూ ఉన్నాను. ఈ 11 రోజుల పాటు సహస్రలింగార్చన చేసుకున్నాను. ఎదురుగా కనిపిస్తున్న ఈ రుద్ర రూపాలందరిలో ఆ రుద్ర భావనని ప్రసరింపజేస్తూ అభిషేకం చేసుకున్న భావన నాకు కలుగుతుంది. అందుకే ఇక్కడ ఆశయనేభ్య తిష్టభ్య ఇంకా ఉన్నాయి శయానేభ్య దావద్భ్య వారు కనబడలేదు ఇక్కడ. ఆశయనేభ్య తిష్టభ్య పాపం కూర్చోడానికి చోటు లేని వాళ్ళు తిష్టభ్య నిలబడ్డారు, శయానభ్య ఉన్నారేమో అదృష్టవశాత్తు కనబడలేదు. మధ్యలో దావద్భ్య కాలేదు అంటే పరిగెత్తేవారు వాళ్ళు కనబడలేదు. తర్వాత పాపం బస్సుల కోసం పరిగెత్తే వాళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయం. మొత్తం మీద ఇన్ని రూపాలతో ఇక్కడ ఉన్నాడు ఆ పరమేశ్వరుడు. నాగన్నా తెలిసిన రుద్రులు చాలామంది ఉన్నారు, కానీ అభిషేకం చేసుకునే అవకాశం నాకు ఇచ్చాడు పరమేశ్వరుడు. అందుకు ఈ వాగ్రూపంతో ఆ శబ్ద బ్రహ్మస్వరూపుడు పంచాక్షరి ప్రభువు ఆ నమస్తారాయ అయినటువంటి ప్రణవస్వరూపునికి 111 రోజుల పాటు శివేన వచస స్తోత్రం చేసుకున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారు మల్కాజ్గిరి మల్లికార్జునగిరి వాస్తవ్యులు. మొదటే ఇచ్చారు మా రుద్రం శాస్త్రి గారు, శ్రీ శాంతారామకృష్ణ శాస్త్రి గారు మల్కాజ్గిరికి తెస్తూనే రుద్రంతో తెచ్చుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ రుద్రం ఎంత విస్తృతిగా వ్యాప్తి, అక్కడ బీజం ఇక్కడ మళ్ళీ వృక్షమైంది.
ఇంత వృక్షంగా విస్తరింపజేసినటువంటి వారు మాకు పరమాప్తమిత్రులైనటువంటి శ్రీ భాస్కరవణమూర్తి గారు. ఒకరేమిటండి వాళ్ళని ఎవరి పేరు చెప్పినా ఇంకోటి చెప్పలేదని బాధ నాకే కలుగుతుంది. వారేమనుకుంటారో నాకు తెలియదు. వాళ్ళు అసలు ఏ పేరు చెప్పకపోయినా వాళ్ళు ఏమనుకోరు, ఎందుకంటే పాంప్లెట్ మీద కూడా పేరు వేసుకోలేదు. వాళ్ళు కోరుకున్నది ఒక్కటే, మా అనంత సరస్వతీ నగరంలో శారదాదేవి మందిరం అభివృద్ధి చెందాలి, ఆ జ్ఞానం అందరికీ పంచబడాలి, అంతకు తప్ప ఇంకేమిటి చెప్పండి. అందుకు ఆ అమ్మ, ఆ అమ్మే శోభాస్వరూపిణి కనుక తప్పకుండా ఆలయం అభివృద్ధి చెందుతుంది. మల్కాజ్గిరి మా సోమేశ్వరరావు గారు, నమ సోమాయిచార్ రుద్రాయిచారినట్లు సోమేశ్వరరావు గారు నా చేతి రామాయణం చెప్పించారు, కృష్ణతత్వం చెప్పించారు, దక్షిణామూర్తత్వం చెప్పించారు. ఇప్పుడు వీరందరికీ వెనక ఉన్న పెద్దలు నమ వృద్ధాయిచ సమృద్ధనేచ అన్నట్లు వారు వెనకున్నారు. జ్యేష్ఠాయిచ వారు, కనిష్ఠాయిచ వీరు, మధ్యమాయిచ అపగల్భాయిచ చాలా మంది ఉన్నారు. మొత్తానికి అంతా రుద్రమే గనక వీరెక్కువ వారు ఎవరు ముందా అనే బాధే లేదు. అంత జ్ఞానం మాకు రుద్రం ద్వారా కలిగింది. ఈ మల్లికార్జునగిరిలో చెప్తూ ఉంటే ప్రతిరోజు కలిగిన ఆనందానుభూతిని నేను వర్ణించలేను. ముగింపు అనే మాట చెప్పలేం గనక మరొకసారి మరొక సబ్జెక్ట్తో మళ్ళీ ఇలాగే కలుసుకునే అవకాశం పరమేశ్వరుడు తప్పకుండా మనకి అందజేస్తాడు. ఈ అవకాశం ఇచ్చిన ఆప్తులందరికీ నమస్కారం. అలాగే మొదటి రోజు అమ్మని ఆరాధించుకున్నాం, అమ్మ ఇంతదాకా మొత్తం నడిపించింది. మధ్యలో వర్షాయిచ అవర్షాయిచ రెండూ చూపించాడు ఆయన, మేఘ్యాయిచ విద్యుచ్చాయిచ అన్నీ చూపించాడు. ఇక్కడ మొత్తం నా తన స్వరూపం అంతా ఇక్కడ దర్శింపజేశాడు. ఆయన ఎన్ని చూపించినా ఆయన్నే చూస్తూ ఇక్కడ కూర్చున్నాం కనుక హాయిగా జరిగిపోయింది. యజ్ఞం అంతా చక్కగా పరిసమాప్తి చెందింది. సత్సంకల్పం ఉన్న చోట సత్ఫలం ఉంటుంది, అది మనకు పరమేశ్వరుడు తప్పకుండా ప్రసాదింపజేస్తాడు. అయితే ఇందులో భాగంగా మొదటి నుంచి చాలా చైతన్యవంతంగా కలిసి పనిచేసినటువంటి మా ఆప్తులు, సంగీత సాహిత్య కోవిదులు, పరమేశ్వర భక్తులు, నిత్య భజన జప గీతా పరాయణులైనటువంటి జొన్నలగడ్డ ఈశ్వర ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతాపూర్వక నమస్సులు. రోజు అందరూ కోరినటువంటి ఆ నీరాజన గీతం ఇక్కడ అందరికీ పంచబడింది. అలాగే యజ్ఞ ప్రసాదం కూడా అందరికీ పంచబడింది. ఇందులో రుద్రోపనిషత్ సందేశం ఉంది, దాన్ని అందరూ మననం చేసుకుంటూ నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః అనేటువంటి శ్లోకరూప మంత్రం ఇందులో ఉంది, దాన్ని జపం చేసుకోవచ్చు. నిత్యం ఇన్నాళ్ళు చెప్పిన సారం ఈ ఒక్క కార్డులో యజ్ఞప్రసాదంగా అందించడం జరుగుతుంది. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ

మహాకాళేశ్వరుడు. ఉజ్జయినిలో ఉన్నాడు ఈ మహాకాళేశ్వరుడు. పూర్వకాలంలో ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేద వేదాంగ విదుడు, యజ్ఞయాగాది కర్మలన్నీ కూడా ఆచరించుతూ ఉండేవాడు. విశేషించి శివభక్తుడు. అతడికి 4 కుమారులున్నారు. ఉజ్జయినికి దగ్గరలోనే రత్నమాల అనేటటువంటి పర్వతం ఒకటి ఉంది. ఆ పర్వతం మీద దూషణుడు అనేటటువంటి రాక్షసుడు నివాసం ఉంటూ ఉన్నాడు. అతడు బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేకమైనటువంటి వరాలు పొందాడు. వరబల గర్వితుడై ఆ రాక్షసుడు బ్రాహ్మణులందరినీ కూడా హింసిస్తూ ఉన్నాడు. యజ్ఞయాగాది కర్మలన్నీ కూడా పాడు చేస్తూ ఉన్నాడు. ఒక రోజున ఆ రాక్షసుడు ఉజ్జయిని పట్టణాన్ని ముట్టడించాడు. ఆ రాక్షసుడి యొక్క సేన గ్రామంలో పడి ప్రజలందరినీ కూడా పీడిస్తూ ఉన్నది. ఆ రాక్షసుడు ఈ బ్రాహ్మణోత్తముని ఇంట్లో ప్రవేశించి పెద్ద పెద్దగా అరుస్తూ ఈ వేదప్రియుణ్ణి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలో ఈ వేదప్రియుడు ఒక పార్థివలింగాన్ని ఆరాధిస్తూ ఉన్నాడు. ధ్యానంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుణ్ణి చంపడానికి కత్తెత్తాడు రాక్షసుడు. మరుక్షణంలోనే ఆ శివలింగం నుంచి మహాదేవుడు ఆవిర్భవించి రాక్షస సంహారం చేశాడు. రాజు మరణించాడు అని తెలియగానే అతడి యొక్క సేనంతా కూడా పలాయనం చితగించింది. ఈశ్వరుడు వేదప్రియుడితో, వత్స, నీ భక్తికి మెచ్చాను, నీకు ఏ వరం కావాలో కోరుకోవలసింది అన్నాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, ప్రభు, వాత్రత్రాన పరాయణ భక్తవత్సల, నువ్వు మృత్యుంజయుడవు, నీ కృపావిశేషం వలనే ఇవాళ నా ప్రాణాలు అనేవి నిలిచాయ్యా. కాబట్టి నువ్వు ఈ గ్రామంలోనే ఉండి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా రక్షించాల్సింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి పరమేశ్వరుడు అక్కడ జ్యోతిర్లింగమై వెలిచాడు. ఈ క్షేత్రం సిప్రా నదీ తీరంలో ఉంది. సిప్రా నదిలో స్నానం చేసి ఇక్కడ మహాకాళేశ్వరుని గనక సేవించినట్లయితే దరిద్రం పోతుంది, అన్ని రకాల దుఃఖాలు కూడా పోతాయి, అన్ని రకాల భయాలు కూడా విడిపోతాయి. ఇక్కడ ఆలయం 5 అంతస్తులుగా ఉంటుంది. కింది అంతస్తులో మహాకాళేశ్వరుడు ఉంటాడు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే ఆ లింగానికి అభిషేకం చేసి దగ్గరలో ఉన్నటువంటి శ్మశానం నుంచి చితాభస్మాన్ని తెచ్చి ఆ లింగానికి అలంకారం చేస్తారు. గురువు సింహరాశిలోకి వచ్చినప్పుడు సిప్రానదికి పుష్కరాలు వస్తాయి. ఈ గ్రామానికి దేవత అదంతిక, అందుచేతనే ఈ పట్టణానికి అవంతి పట్టణము అని కూడా పేరొచ్చింది. ఆకాశంలో తారకేశ్వరలింగము, పాతాళంలో హటకేశ్వరలింగము, భూలోకంలో మహాకాళేశ్వరలింగముకు, ఈ 3 కూడా దేవతలకు కూడా పూజనీయము అని చెబుతూ ఉన్నారు.

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: ఓంకారేశ్వరుడు వింజపర్వతాలలో ఓంకార క్షేత్రము అనేది ఉంది. పూర్వకాలంలో ఒకసారి నారదుడు క్షేత్రాలన్నీ కూడా దర్శిస్తూ వింజపర్వతం మీదకి వచ్చాడు. నారద మహర్షి రాగానే వింజరాజు ఎదురు వెళ్లి స్వాగత సత్కారాలన్నీ కూడా అందించి ఉచిత రీతిని గౌరవించాడు. కుశల ప్రశ్నలన్నీ అయిపోయిన తర్వాత ఇష్టాగోష్ఠి జరుగుతోంది. ఆ సమయంలో వింజరాజు నారద మహర్షి, మీరు త్రిలోక సంచారులు, మీకు తెలియనటువంటి విషయం ఏదీ లేదు. నా దగ్గర సమస్త సంపదలు, సకల ధాతువులు, బంగారము మొదలైనటువంటి లోహాలు కోకొల్లలుగా ఉన్నాయి. అటువంటప్పుడు పర్వతాలలో సార్వభౌముడు అని చెప్పదగిన వాడు నేనే కదా, మరి ఇంకెవరున్నారు అన్నాడు. ఆ మాట విని పెద్ద నిట్టూర్పు విడిచాడు నారదుడు. ఆశ్చర్యపోయాడు వింజరాజు. మహర్షి నిట్టూర్పు కారణమేమిటో తెలియలేదు. పర్వతాల్లో సార్వభౌముడు తాను కాదా? ఈ రకంగా ఆలోచిస్తూ మహర్షి, మీ నిట్టూర్పుకు అర్థమేమిటి అన్నాడు. దానికి నారదుడు, వింజరాజా, నువ్వు చెప్పిందంతా నిజమేనయ్యా. నీ దగ్గర సర్వ సంపదలు, సమస్త ధాతువులు, బంగారము మొదలైనటువంటి లోహాలు అన్నీ కూడా ఉన్నాయి. ఈ మాట నిజమే, కాని మేరు పర్వత శిఖరాలు మహోన్నతములై దేవలోకం దాకా వ్యాపించి ఉన్నాయి. అందుకని ఇంద్రాయ దేవతలందరూ కూడా అక్కడే విహరిస్తూ ఉంటారు. నీకు ఆ భాగ్యం లేదు కదా, అదేనయ్యా నా విచారము అన్నాడు. మేరు పర్వతం కన్నా గొప్ప అనిపించుకోవాలి అంటే ఆ పరమేశ్వరిని ఆరాధించడం ఒక్కటే మార్గం, అంతకన్నా ఇంకా ఏ లేదు అని నిశ్చయించి తపస్సు చేయటానికి ఓంకార యంత్రము ఒకటి తయారు చేసి దానిమీద పార్థివలింగాన్ని స్థాపించి ఇక తపస్సు చేయటం ప్రారంభించాడు. ఈ రకంగా 100 నెలలు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చి భక్త సులభుడైనటువంటి ఆ పార్వతీపతి ప్రత్యక్షమై, నాయనా ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. పరమేశ్వర, ఓ చంద్రమౌళీశ్వర, పాహిమాం. స్వామి, నీ కరుణ అనేది లేసే మాత్రము ఉన్నప్పటికీ కూడా నీ యొక్క భక్తుల కోరికలు అనేవి పూర్తిగా తీరిపోతాయి. అలాంటిది నువ్వు ప్రసన్నుడు అయినావు, నాకింకేం కావాలయ్యా. అయినప్పటికీ నాది ఒక చిన్న ప్రార్థన ఉన్నది. మేరు యొక్క శిఖరాలు బాగా పెద్దవిగా దేవతలందరూ విహరించడానికి వీలుగా ఉండటము అనేది నాకు భరించలేకుండా ఉన్నది. దేవతలందరూ కూడా నీ పాదాలకు నమస్కరిస్తారు కాబట్టి అటువంటి నువ్వు నా శిఖరాన సదా నివసించవలసిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను అన్నాడు వింజరాజు. ఆ మాటలు విన్నటువంటి శంకరుడు, భక్తుడైనటువంటి ఆ వింజరాజు యొక్క కోరిక తీరుస్తాను అని మాటిచ్చాడు. ఇప్పుడు ఓంకార యంత్రము, పార్థివలింగము ఇవి రెండూ కూడా విడిపోయినాయి. ఓంకారం యంత్రమునందు ఉద్భవించాడు ఓంకారేశ్వరుడు. పార్థివలింగంలో ఉద్భవించినటువంటి వాడు అమలేశ్వరుడు. ఇక్కడ నర్మదా నది కూడా 2 పాయలుగా చీలిపోయింది. ఆ 2 పాయల నడుమ ఒక శిఖరం ఉంది. ఆ శిఖరం మీద సూర్యవంశపు రాజైనటువంటి మాంధాత ఓంకార రూపంలో దేవాలయాలు కట్టించాడు. ఓంకార క్షేత్రానికి వెళ్లాలి అంటే యాత్రికులందరూ కూడా నర్మదా నదిని దాటి బ్రహ్మపురి, విష్ణుపురి అనేటటువంటి కొండలను దర్శించి అక్కడికి చేరాలి. ఈ రకంగా ఆ ఓంకారేశ్వరుని కనుక దర్శించుకున్నట్లయితే జన్మ జన్మలలోనూ చేసినటువంటి పాపాలన్నీ కూడా నాశనమైపోతాయి.
0: ఓం నమః శివాయ.
2: Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
1: Vaidyanathudu. Idi UP lo Chittaranjan samipamlo undi. Tretayugamlo Ravana Brahma లంకా నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. ఒకసారి రావణుడు శివుణ్ణి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఎంతకాలమైనప్పటికీ కూడా శివుడు ప్రత్యక్షం కాలేదు. ఇక లాభం లేదు, ఇది కాదు పని అని అనుకుని హోమగుండాన్ని ప్రజ్వలింపజేసి అందులో తన తలను కాస్త నరికి పడేశాడు. శివుడు ప్రత్యక్షం కాలేదు. దాంతో రావణుడు ఆగలేదు. ఒకటి తర్వాత ఒకటిగా 9 తలలు నరికి అగ్నికి ఆహుతి చేశాడు. శివుడు కరుణించలేదు. చివరగా తన 10వ తలను కూడా అగ్నికి ఆహుతి చేయాలి అనేటటువంటి తలంపుతో నరుక్కోపోయాడు. వెంటనే ఈశ్వరుడు ప్రత్యక్షమై, భక్తాని భక్తికి పట్టుదలకి మెచ్చానయ్యా, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. శివుడి యొక్క అనుగ్రహం కలగంగానే రావణి యొక్క తలకాయలన్నీ కూడా యథాస్థానానికి వచ్చేసినాయి. అప్పుడు ఆ భక్తాగ్రేశ్వరుడు అంటాడు, దేవదేవా మహాదేవా, సర్వకాల సర్వావస్థలయందు కూడా నిన్ను తనివి తీరా చూడాలి అన్నదే నా కోరిక. నువ్వు కైలాసంలో, నేను లంకలో ఉంటూ ఉన్నావు. భక్తుడు ఉండే చోటే భగవంతుడు కూడా ఉండాలి కదా. అంతేగాని భక్తుడు ఓ చోట భగవంతుడు ఓ చోట ఉంటే ఎలాగా? ఇది మంచి పద్ధతి కాదు. అందుకని పత్ని పుత్ర పరివార సమేతంగా నువ్వు నా లంకలోనే ఉండవలసింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ దేవదేవుడు, దానవేంద్ర, నీ కోరిక అనే సమంజసంగానే ఉన్నదయ్యా, కాని నేను కైలాసం నుంచి కదలి రావటము అనేది దుస్సాధ్యము. అందుచేత నా స్వరూపమైనటువంటి ఆత్మలింగాన్ని ఇస్తాను, దాన్ని తీసుకుపోయి లంకలో ప్రతిష్ట చేసుకో. ప్రతినిత్యము ఆ లింగంలో నన్ను వీక్షించవచ్చునయ్యా. అయితే మార్గ మధ్యంలో ఎక్కడా కూడా దాన్ని నేల మీద మాత్రం ఉంచొద్దు అని అతని చేతికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. రావణ బ్రహ్మ ఆత్మలింగాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. మార్గ మధ్యంలో ఒక శ్మశానం దగ్గర అతడికి మూత్ర విసర్జన చేయవలసిన అవసరం వచ్చింది. ఆత్మలింగాన్ని చేతిలో ఉంచుకుని మూత్ర విసర్జన చేయటం అనేది భావ్యం కాదు. అలా అని లింగాన్ని నేల మీద ఉంచలేడు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దూరంగా ఒక గొల్ల పిల్లవాడు కనిపించాడు. ఆ బాలుణ్ణి పిలిచి అతడి చేతికి శివలింగం ఇచ్చి, నాయనా నేను మూత్ర విసర్జన చేసొస్తాను, అప్పటిదాకా ఈ లింగాన్ని జాగ్రత్తగా చేతిలో అట్టిపెట్టు అన్నాడు. సరే, బాలుడి చేతిలోకి ఆ శివలింగం వెళ్ళగానే దాని ఆకారము బరువు కూడా పెరగటం మొదలెట్టింది. ఇలా పెరిగిపోయి పెరిగిపోయి ఆ బాలుడు మోయలేనంతగా అయిపోయింది. దాంతో ఆ బాలుడు కాస్త ఆ శివలింగాన్ని కింద పెట్టేశాడు. రావణ బ్రహ్మ తిరిగి వచ్చాడు. ఆత్మలింగం నేల మీద పెట్టి ఉన్నది. విషయమంతా చెప్పాడు బాలుడు. చేయగలిగింది ఏమీ లేదు, దుఃఖించాడు రావణుడు. లింగాన్ని పైకెత్తడానికి ప్రయత్నం చేశాడు. అది పాతాళలోకం దాకా కూరుకుపోయి ఉంది. ఎన్ని విధాల ప్రయత్నించినా సరే ఆత్మలింగాన్ని పైకి తీయలేకపోయాడు. ఆఖరిగా ఆ లింగాన్ని పరిపరి విధాల పూజించి లంకానగరానికి వెళ్లిపోయాడు. బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి ఆత్మలింగాన్ని సందర్శించి, దేవదేవా, ఈ శ్మశాన భూమిలో వెలిసావు కాబట్టి నిన్ను అర్చించినటువంటి వారికి రోగాలు అన్ని కూడా నయమయ్యేటట్లుగాను, వారి ఆరోగ్యాలన్నీ కుదుటబడేటట్లుగాను దీవించి నువ్వు వైద్యనాథుడు అనేటటువంటి పేరుతో ఇక్కడ వెలసిల్లవలసింది అని ప్రార్థించారు. ఈ రకంగా ఇక్కడ వైద్యనాథుడు అనే పేరుతో పిలువబడుతూ ఉన్నాడు పరమేశ్వరుడు.
3: ఓం నమః శివాయ. యు ఆర్ లిజనింగ్ టు shaivam.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ shaivam.org. ఓం నమః శివాయ.
1: భీమశంకరుడు, ఇది మహారాష్ట్రలో పూనాకి 100 మైళ్ళ దూరంలో ఉంది. పూర్వకాలంలో సహ్యాద్రి మీద భీముడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడి యొక్క తల్లి కర్కటి. ఈ రాక్షసుడు ఆట ఆడుకుంటూ ఒక రోజున తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా నా తండ్రి ఎవరు అన్నాడు. దానికి ఆ బాలుడి యొక్క తల్లి, నాయనా, కర్కటుడు అనేటటువంటి రాక్షసుడు నా తండ్రి, పుష్కసి అనే ఆవిడ నా తల్లి, నా తల్లిదండ్రులకు నేను లేక కలిగినటువంటి గారాల బిడ్డని, నన్ను చాలా అపూర్వంగా పెంచి పెద్ద చేశారు నా తల్లిదండ్రులు, విరాధుడు అనేటటువంటి దానవ శ్రేష్ఠుడికిచ్చి నన్ను వివాహం చేశారు, శ్రీరాముడు వనవాసానికి వచ్చినప్పుడు నా భర్తని కాస్త సంహరించాడు, అప్పటికి నాకు పిల్లలు లేరు, భర్తని పోగొట్టుకున్నటువంటి నేను ఒంటరిదాన్నై మళ్లీ నా తల్లిదండ్రుల దగ్గరికే వచ్చేశాను. అలా చాలా కాలం గడిచిపోయింది. ఒక రోజున భీమానదిలో స్నానం చేయటానికి అగస్త్య మహర్షి శిష్యులతో సహా వచ్చాడు. నా తల్లిదండ్రులు అతన్ని చూసి చంపి తినబోయారు. మహర్షి తన మీదికి వస్తూ ఉన్నటువంటి రాక్షస గణాలను చూసి కోపాగ్నితో వాళ్ళని కాస్త భస్మం చేసేశాడు. అప్పుడు నాకు కట్టుకున్నటువంటి భర్త లేడు, కన్నటువంటి తల్లిదండ్రులు లేరు, అందరూ పోయారు, దిక్కులేని దాన్ని అయిపోయాను, అనాథనైపోయాను. అలాగే ఆ సహ్యాద్రి మీద కాలం గడుపుతూ ఉన్నాను. ఇంతలో ఒక రోజున రావణ బ్రహ్మ యొక్క తమ్ముడు కుంభకర్ణుడు అటువైపుగా వచ్చి నన్ను చూశాడు. నేను ఒంటరిగా ఉన్నాను, దాంతో నన్ను బలవంతంగా లంకానగరానికి తీసుకెళ్లాడు. అతడి వల్ల నేను గర్భవతులయ్యాను. ఆ తర్వాత నిన్ను కని పెంచి పెద్ద చేశాను అంది. తన తల్లికి జరిగినటువంటి అన్యాయానికి భీముడికి చాలా కోపం వచ్చింది. ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు. బ్రహ్మని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతను అడిగినటువంటి కోరికలన్నీ తీర్చాడు. ఈ రకంగా వలబల గన్వితుడైనటువంటి ఆ భీముడు దేవతల మీదకి యుద్ధానికి వెళ్లి ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గాన్ని గాస్త ఆక్రమించాడు. దేవతలందరూ కూడా తలా ఒక దిక్కుకు పారిపోయారు. ఈ రాక్షసుడు మునీశ్వరులను, సాధువర్తలను అందరినీ నానా బాధలు పెడుతూ ఉన్నాడు. స్వర్గాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు భీముడు. అప్పుడు కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనేటటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతన్ని ఓడించి కారాగృహంలో బంధించాడు ఈ రాక్షసుడు. సుదక్షిణుడు పార్థివలింగాన్ని తయారు చేసి పంచాక్షరీ మంత్రాన్ని జపించి ఆ లింగాన్ని అర్చిస్తూ ఉన్నాడు. ఇదంతా అతడు కారాగృహంలో ఉండే చేస్తూ ఉన్నాడు. ఒకనాడు భీముడు కారాగృహానికి వచ్చి శివపూజలో ఉన్నటువంటి ఆ రాజును చూసి, ఒరే పిచ్చివాడా, మంత్రాలకు చింతకాయలు రాలతాయా, పూజలు జపాలు తపాలు ఇవన్నీ ఒట్టి వృధా, ఈ మట్టిలింగం నిన్నేం కాపాడుతుందిరా అన్నాడు. రాజు సమాధానం చెప్పలేదు. దాంతో రాక్షసుడికి బాగా కోపం వచ్చింది. రాజు సమాధానం చెప్పకపోవడం తనని అవమానించినట్టుగా భావించాడు. దాంతో, నీ పూజలు ఆపుతావా లేకపోతే నిన్ను నరికి చంపేయమన్నావా అన్నాడు. దానికి రాజు, దానవేంద్ర, శివుడు సాక్షాత్తు పరమేశ్వరుడు. ఆ శివుడి యొక్క నామం జపిస్తేనే సర్వపాపాలు హరించిపోతాయి. శివనింద అనేది మహాపాపం అన్నాడు. రాక్షసుల యొక్క కోపం అనేది కట్టలు తెంచుకున్నది, ఇక దానికి అవసరం లేకుండా పోయింది. దాంతో, ముందుతో కైలాసానికి వెళ్లే వరకు మళ్ళీ మాట్లాడతావేమిటయ్యా, ఈ దెబ్బతో నీ పని సరి అని కట్టిదీసి ఒక్క దెబ్బ వేశాడు. మహాశ్చర్యకరమైన విషయం, అతడి చేతిలో ఉన్నటువంటి కత్తి కాస్త మాయమైపోయింది. శివలింగం నుంచి ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆ రాక్షసుని కాస్త భస్మం చేసేశాడు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలందరూ కూడా శివుణ్ణి పరిపరి విధాలా స్తుతించి, ఈ భీముడు అనేటటువంటి రాక్షసుణ్ణి చంపి మమ్ము కాపాడినటువంటి ఓ దేవదేవా, ఓ శంకర, ఈ సహ్యాద్రి మీదనే నీవు జ్యోతిర్లింగమై ఉండవలసింది అని ప్రార్థించారు. వాళ్ల యొక్క ప్రార్థన మన్నించి ఈశ్వరుడు భీమశంకరుడు అనేటటువంటి పేరుతో అక్కడ జ్యోతిర్లింగం అయ్యాడు.
3: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
1: Rameswarudu. Ee kshetram Tamil Nadu lo undi. Tretayugamlo Sri Ramudu Ravana Brahmanu vadinchi సీతా లక్ష్మణ హనుమత్ సమేతంగా పుష్పక విమానం ఎక్కి అయోధ్యా నగరానికి తిరిగి వస్తూ దోవలో గంధమాదన పర్వతం మీద అక్కడ ఆగాడు. అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా శ్రీరాముణ్ణి చూసి చాలా ఆనందించారు. ఆ రావణ బ్రహ్మను చంపి తమను రక్షించినటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి పరిపరి విధాలా ప్రశంసించారు. అప్పుడు శ్రీరాముడు ఆ మునులతో, తాపసోత్తములారా, నేను రావణ బ్రహ్మను సంహరించాను. అతడు బ్రాహ్మణుడు, అందుచేత నాకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. కాబట్టి ఆ పాతకం చుట్టుకోకుండా నాకు ఏదైనా సరే దాన్ని వదిలించుకునేటటువంటి ఉపాయం చెప్పండి అన్నాడు. వాళ్ళందరూ ఆలోచించినటువంటి వాళ్ళై, రామచంద్ర, దీనికి ఒక్కటే మార్గం ఉంది. శివలింగాన్ని గనక ప్రతిష్ఠించి పూజించినట్లయితే బ్రహ్మహత్యా పాతకము అనేది సోకదు అన్నారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఆంజనేయుణ్ణి పిలిచి, హనుమా, కైలాసానికి వెళ్లి ఒక శివలింగాన్ని తీసుకురావయ్యా. ఆ శివలింగానికి ప్రతిష్ఠించడానికి మంచి ముహూర్తం కూడా చూద్దాము అని మునులతో, మునీశ్వర్లారా, ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేయటానికి ఏదైనా ఒక ముహూర్తం చూడండి అన్నారు. శ్రీరామచంద్రుడు చెప్పిందే తడవుగా హనుమంతుడు గాలిలో రివ్వుమని ఎగిరిపోయాడు. విధి విధానంగా లింగ ప్రతిష్ఠకు కావలసిన ఏర్పాట్లన్నీ జరిగినాయి. పండితులందరూ కూడా వేదమంత్రాలు చదువుతూ ఉన్నారు. ముహూర్తం దగ్గర పడింది, హనుమంతుడు మాత్రం తిరిగి రాలేదు. ఎదురు చూస్తూ ఉన్నారు మునీశ్వరులు. అందరూ తల ఎత్తి హనుమంతుడు రాకోసం ఆకాశంలోకి చూస్తూ ఉన్నారు. ముహూర్తం అతి సమీపంలోకి వచ్చింది. ఆంజనేయుడు వస్తూ ఉన్నటువంటి ఛాయలు ఏమీ కనిపించట్లేదు. ముహూర్తం మించిపోతుంది అనేటటువంటి అనుమానం కూడా వచ్చింది. ఏం చేయాలో పాలుపోలేదు. ఇంతలో మునీశ్వరులకు మెరుపు లాంటి ఆలోచన ఒకటి వచ్చింది. దాంతో వాళ్ళు, రామచంద్ర, సాధ్వీమ తల్లి సీతాదేవి ఇక్కడ ఇసుగనంతటిని కూడా పోగు చేసి లింగాకృతిగా గనక నిలిపినట్లయితే దానికే మేము ప్రాణ ప్రతిష్ట చేస్తాము అన్నారు. సరే అన్నాడు శ్రీరామచంద్రుడు. సరే సీతమ్మ వారు ఆ ఇసుకతో ఒక లింగాన్ని ఏర్పాటు చేసింది, దానికి ప్రాణ ప్రతిష్ట చేశారు అక్కడ ఉన్నటువంటి మునీశ్వరులందరూ కూడా. ఇంతలో ఆంజనేయుడు తిరిగి వచ్చాడు. శివలింగం యొక్క ప్రతిష్ట అయిపోయింది, తాను సమయానికి రాలేకపోయాడు, శ్రీరాముడి యొక్క ఆజ్ఞ పాటించలేకపోయాడు. ఈ విధంగా ఆలోచించి బాధపడుతూ ఉన్నాడు ఆంజనేయుడు. శ్రీరాముడు ఎంతో ఓదార్చాడు, కానీ వినలేదు హనుమంతుడు. చివరికి రాముడు, హనుమా, ప్రాణ ప్రతిష్ట చేసినటువంటి ఆ శివలింగాన్ని పీకేవయ్యా, ఇసుకలింగాన్ని నువ్వు తెచ్చినటువంటి లింగాన్ని ప్రతిష్ఠిద్దాము అన్నాడు. హనుమంతుడు చాలా రకాలుగా ప్రయత్నించాడు, ఆ లింగంలోని ఇసుక రేణువుని కూడా కలపలేకపోయాడు. అప్పుడు శ్రీరాముడు, హనుమా చూశావు కదా, ముహూర్త బలం అంటే అదేనయ్యా, నేను ప్రతిష్ఠించినటువంటి లింగం రామేశ్వర లింగము అని పిలువబడుతుంది, నువ్వు తెచ్చినటువంటి ఆ లింగాన్ని కూడా ఇక్కడే ప్రతిష్ఠించు, అది హనుమదీశ్వర లింగము అని చెప్పేసి ప్రసిద్ధి చెందుతుంది అన్నాడు. ఈ రకంగా అక్కడ రెండు లింగాలు రామేశ్వరంలో, ఒకటి రామేశ్వర లింగము, రెండోది హనుమదీశ్వర లింగము, రెండూ ఉన్నాయి. వాటి రోజున ఆ రామేశ్వరంలో.
2: ఓం నమః శివాయ.
0: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
2: ఓం నమః శివాయ.

చంద్రమాసి శుక్రమస్య మృతామసి వైశ్వదేవమాసి చిదాసి మనాసి ధీరాసి దక్షిణాసి క్షత్రియా ఆసి యజ్ఞియాస్యదీతిరస్యుభయతః.

న్యపాని రమిమీత సుక్రతుః కృపా స్వాహ ప్రజాభ్యస్త్వా ప్రజాస్త్వా అనుప్రాణంతు ప్రజాస్త్వమానుప్రాణీః.

విదన్ శ్యేనో భూత్వా పర ఆపత యజమానస్య గ్రహాన్ గచ్చతన్నౌ సగ్గస్కృతం నమో మిత్రస్య వరుణస్య చక్షాసే మహో దేవాయ తదృతజ్ఞ సాపర్యత దూరే దృశే దేవజాతాయ కేతవే దివస్పుత్రాయ సూర్యాయ శజ్ఞ సత వరుణస్యోత్తంభానమసి వరుణస్య స్కంభసర్జానీస్థః వరుణస్యరతసదన్యసి వరుణస్యరతసదానమసి వరుణస్య రతసదానీమాసీద యాతే ధామాని హవిషాయ జంతి తాతే విశ్వా పరిభూరస్తు యజ్ఞం గయస్ఫానః ప్రతరానః సువీరో వీరః ప్రచారాసో మధుర్యాన్ ఇతి చతుర్థో

ఖండాయ్యేక్షేమేక్షేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మాయ్యేమ్రహ్మ

ేవతాభ్యాజ్యానువాచ్యాముపదేహుపేతాయమాతృహత్కలం సత్రం పరి

ఆప్తవచం చ శబ్దం అనుమానం ఆప్తవచం చ సర్వ ప్రమాణ సిద్ధత్వాత్ త్రివిధం ప్రమాణం ఇష్టం ప్రమేయ సిద్ధి ప్రమాణాధీ. దిస్ శృతి అనుమానం ఇన్ఫరెన్స్ అండ్ ఆప్తవచనం దృష్టం అనుమానం ఆప్తవచనం దృష్టం పర్సెప్షన్ డైరెక్ట్ పర్సెప్షన్ అనుమానం ఇన్ఫరెన్స్ అండ్ ఆప్తవచనం శబ్ద ప్రమాణ వెర్బల్ టెస్టిమనీ. దీస్ ఆర్ ది త్రీ ప్రమాణాస్ విచ్ వి ఆర్ అక్సెప్టింగ్. సాంఖ్య అండ్ యోగా పీపుల్ అక్సెప్ట్ ఓన్లీ దీస్ త్రీ ప్రమాణ బికాస్ ప్రమేయ ది నాలెడ్జ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విచ్ వి వాంట్ టు గెయిన్ క్యాన్ బి గెయిన్డ్ ఓన్లీ త్రూ ది మీన్స్ ఆఫ్ రైట్ నాలెడ్జ్ ప్రమాణ. సో ప్రమేయ సిద్ధి ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ క్యాన్ బి గెయిన్డ్ ఓన్లీ ది ప్రమాణాధి త్రూ ది ప్రమాణ ఓన్లీ. Therefore, these are the three pramanas we accept. The other pramanas which others accept, they can be concluded, they can be brought into this. There is no need of adding extra pramanas. We cannot reduce also, because pratyaksha, anumana and agama are three pramanas which are necessary to understand anything. So, first we negated shabda, pratyaksha. The shabda is verbal testimony, aptavachanam. And then anumana is also negated. Since pratyaksha and the anumana and agama are negated, pratyaksha is the only pramana which is left. So if you can, does that mean that you can understand that Ritambara, that self through that Ritambara, whatever knowledge arises through that, you can understand that through the direct perception? Does that mean that if you say na? నచాస్య సూక్ష్మ వ్యవహిత విప్రకృతస్య వస్తునో లోక ప్రత్యక్షేన గ్రహణం త్రూ ది వరల్డ్లీ ప్రత్యక్ష పర్సెప్షన్ డైరెక్ట్ పర్సెప్షన్ ఆఫ్ ది వరల్డ్లీ థింగ్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ సూక్ష్మ దట్ విచ్ ఇస్ సబ్టల్ వ్యవహిత దట్ విచ్ ఇస్ డిఫరెన్షియేటెడ్ బట్ దట్ విచ్ ఇస్ సెపరేటెడ్ దట్ విచ్ ఇస్ ఇన్ ది విప్రకృష్ట విచ్ ఇస్ ఫార్ ఆఫ్ ప్లేస్ that kind of thing cannot be that which is subtle that which is separated from us and that which is in a far off place cannot be understood through the direct perception and that is what we said so because of eight causes adi sukshmat whatever so the eight pramanas so nacha sukshma vaita viprakrishtasya astuno loka pratyakshena grahanam విశేషస్య అప్రమాణికస్య అభావో అస్తి ఇది. దెన్ యూ షుడ్ నాట్ సే దట్ దిస్ విశేష సిన్స్ యూ కెనాట్ గెయిన్ త్రూ ది ప్రమాణ మీన్స్ ఆఫ్ రైట్ నాలెడ్జ్ ఇట్ డజన్ ఎగ్జిస్ట్. యూ కెనాట్ సే, యూ షుడ్ నాట్ సే, బికాస్ ఈవెన్ దో ఇట్ ఇస్ దేర్ ఇట్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ దీస్ మెనీ రీజన్స్ ఎయిట్ రీజన్స్ విచ్ ఆర్ సెట్ ఇన్ ది సాంఖ్యాస్ సాంఖ్య శ్లోక యూ మే నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూత్. సో సమాధి ప్రజ్ఞ నిర్గ్రాహ్యవ స విశేషో భవతి. అండ్ హౌ కెన్ యూ దెన్ అండర్స్టాండ్ దట్ ట్రూత్? సమాధి ప్రజ్ఞ నిర్గ్రాహ్య ఏవ, ఓన్లీ త్రూ ది సమాధి ప్రజ్ఞ, వాట్ ఎవర్ నాలెడ్జ్ అరైజెస్ వాట్ ఎవర్ సంస్కార విచ్ అరైజెస్ త్రూ ది సమాధి, వాట్ ఎవర్ థాట్ ఇంప్రెషన్ విచ్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ ది సమాధి, ఓన్లీ త్రూ దట్ యూ కెన్ అండర్స్టాండ్. భూత సూక్ష్మగతో వా పురుషగతో వా, వాట్ ఎవర్ విచ్ ఇస్ భూత సూక్ష్మగతో సూక్ష్మభూతగతో, వాట్ ఎవర్ ఇచ్ ఇస్ సటిల్ బికాస్ ఆఫ్ ది సూక్ష్మభూతాస్ ఆర్ ది పురుషగత, వాట్ ఎవర్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది పురుష, వాట్ ఎవర్ ఎగ్జిస్ట్ ఇన్ ది భూత సూక్ష్మ అండ్ సూక్ష్మభూతాస్ ఇన్ ది సటిల్ తన్మాత్రాస్ ఆర్ ఇన్ ది పురుషాస్ దే క్యాన్ బి గెయిన్ ఓన్లీ ది నాలెడ్జ్ ఆఫ్ దోస్ థింగ్స్ క్యాన్ బి గెయిన్ ఓన్లీ త్రూ ది యోగి ప్రత్యక్ష విచ్ ఇస్ త్రూ ది యోగ సమాధి. తస్మాత్ శ్రుత అనుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయాస ప్రజ్ఞ విశేషార్థత్వాదితి. దట్ఫోర్ వి సే శ్రుత అనుమాన ప్రజ్ఞాభ్యాం దిస్ నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్, దిస్ యోగా నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది డైరెక్ట్ పర్సెప్షన్ ది శృతి అండ్ అనుమాన ఆల్సో ది డైరెక్ట్ పర్సెప్షన్ బికాస్ ఇట్ ఇస్ అ స్పెషల్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. ఓన్లీ త్రూ ది సమాధి ప్రజ్ఞ యూ క్యాన్ గెయిన్ దట్. సమాధి ప్రజ్ఞ ప్రతిలంభే యోగిన ప్రజ్ఞాకృత సంస్కారో నవో నవో జాయతే. అండ్ వన్స్ యు గెయిన్ ది సంస్కార ది సమాధి ప్రజ్ఞ ది ఋతంభర ఫార్ దట్ యోగి ది బికాస్ ఆఫ్ దట్ ప్రజ్ఞ బికాస్ ఆఫ్ దట్ నాలెడ్జ్
న్యూ న్యూ సంస్కారాస్ నవో నవో సంస్కారో జాయతే. న్యూ న్యూ సంస్కారాస్ థాట్ ఇంప్రెషన్స్ హ్యాపన్. ఈచ్ సమాధి ప్రజ్ఞ క్రియేట్స్ అ థాట్ ఇంప్రెషన్. ఈచ్ నాలెడ్జ్ ఆఫ్ సమాధి క్రియేట్స్ అ థాట్ ఇంప్రెషన్ అండ్ దట్ థాట్ ఇంప్రెషన్ రిమూవ్స్ ది older thought impression. That is why the yogis are able to maintain their samadhi without getting into the world, without getting into the transaction of the world, without being disturbed by the transaction of the world. Because the samadhi creates a new thought function which destroys the thought function, and from the thought function, from which thought function the thought vritti arises for the person to enter the world. So this samadhi thought function, this samadhi thought function is kind of thought function also. So this samadhi thought function creates a thought impression, because it creates a thought impression. Only a thought function can create a thought impression. So this samadhi thought function creates a thought impression which removes the, destroys the previous thought impression of the samsara, and because of that there is another samadhi prajna, and because of that another thought impression, because of that another deletion. Like that it happens. This is a cycle. We'll see that. Tajja samskaro anya samskara pratibandhi. Tajja samskaro anya samskara pratibandhi. Tajja samskaro anya samskara pratibandhi. Tajjaha tasmat jayate iti tajjaha. Tasmat, like your padmaja, pankaja, etc. తజ్జః పంకాత్ జాయతే ఇతి పంకజః. దట్ విచ్ ఇస్ బోర్న్ ఇన్ ది మార్ష్ ల్యాండ్, దట్ ఇస్ పంక. పంక ఇస్ మార్ష్. సో ఫ్రమ్ ఇన్ ది మార్ష్ ల్యాండ్ దట్ విచ్ ఇస్ బోర్న్ ఇస్ జాతం. దట్ విచ్ ఇస్ బోర్న్ ఇస్ పంకజ, లోటస్. లైక్ దట్ హియర్ ఆల్సో తజ్జః. తజ్జః మీన్స్ సమాధి ప్రజ్ఞాజః. దట్ విచ్ ఇస్ బోర్న్ బికాస్ ఆఫ్ ది సమాధి ప్రజ్ఞ samskara. What is born because of samadhi pragya? This samskara, this thought impression, new thought impression. Anya samskara pratibandhi. Pratibandhi is against, it's a destroyer of the anya samskaras, other samskaras. Samadhi pragya prabaha samskaro vitsana samskarashim badhate. What does that mean? The sutra means, it means this. Samadhi prajna prabhava, because of the power of the samadhi samskara. Prabhava means which, because of the superiority, the power of the samadhi samskaras. Vichana samskara ashayam, the ashaya, the group of karmas which belongs to the vichana samsara. Vichana means samsara. So that samsara, samskara, the thought impressions of samsara, the group of thought impressions which belong to the samsara, which will take us to the samsara, that thought impressions are destroyed, badate, are negated, are destroyed by the samadhi prajna samskara, the thought impression which arises because of the, which is created because of the samadhi samskara, samadhi prajna, samadhi knowledge. వ్యుత్సాన సంస్కార అవిభవాత్ తద్భవా ప్రద్యా నభవతి. మీనింగ్, వాట్ డస్ దట్ మీన్? మీనింగ్ విచ్ఛాన సంస్కార అవిభవాత్, సిన్స్ ది విచ్ఛాన సంస్కారాస్, వాట్ హ్యాపన్స్? ఓకే, ఇట్ ఇస్ డిస్ట్రాయిడ్. సో వాట్ ఇఫ్ యు ఆస్క్? విచ్ఛాన సంస్కార అవిభవాత్, సిన్స్ దిస్ విచ్ఛాన సంస్కారాస్, ది సంసార సంస్కారాస్, ది థాట్ ఇంప్రెషన్స్ విచ్ ఆర్ ది కాజ్ ఫర్ ది సంసార, ది బాండేజ్, since they are abhibhava, they are destroyed, they are controlled, tat prabhavaha, whatever happens because of that thought function, pratyaha, the thought functions, the thought vrittis, they don't na bhavanti, they don't exist. The thought function which will make you relate with the world, which will bring into the world, that will not happen. Since there is no thought function of the world relating you to the world, you are not out of the samadhi. You will be in the samadhi. And pratya nirodhe samadhi upatishtate. Because this thought function which will take you, which will make you to enter the world, to do the transaction in the world, does not happen, does not arise. Therefore, samadhi upatishtate. You are established in the samadhi. Tattaha samadhi prajna. And since you are established in the samadhi, because of that samadhi, there is a samadhi prajna, samadhi knowledge. Tataha prajna kata samskara.
బికాస్ ఆఫ్ దట్ సమాధి ప్రజ్ఞ దర్ ఇస్ అ థాట్ ఇంప్రెషన్ ఇది నవో నవ సంస్కారాశయో జాయతే. ఇన్ దిస్ వే న్యూ సంస్కార గ్రూప్స్ అరైజ్. సమాధి బికాస్ ఆఫ్ సమాధి, ది సమాధి ప్రజ్ఞ బికాస్ ఆఫ్ సమాధి ప్రజ్ఞ, సమాధి సంస్కార బికాస్ ఆఫ్ సమాధి సంస్కార, ది సంసార సంస్కార ఇస్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ సంస్కార సంస్కార ఇస్ సంసార సంస్కార ఇస్ డిస్ట్రాయిడ్, ది సమాధి ఇస్ ఎస్టాబ్లిష్డ్ బికాస్ ది సమాధి ఇస్ ఎస్టాబ్లిష్డ్, సమాధి ప్రజ్ఞ సమాధి విస్క్రమ సమాధి సమాధి ప్రజ్ఞ సమాధి సంస్కార, దెన్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ సంసార సంస్కార అగైన్ క్రియేషన్ ఆఫ్ సమాధి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ సమాధి. సో దిస్ సైకిల్ తత ప్రజ్ఞ తత సంస్కార ఇది. సో దిస్ సైకిల్ హ్యాపన్స్ సమాధి సమాధి ప్రజ్ఞ సమాధి సంస్కార డిస్ట్రక్షన్ ఆఫ్ సంసార సంస్కార సమాధి. సో దిస్ సైకిల్ హ్యాపన్స్ కథం అసౌ సంస్కార అతిశయ చిత్తం సాధికారం న కరిష్యతి ఇది. సో దిస్ సంస్కార అతిశయం, సంస్కార అతిశయం మీన్స్ దిస్ సంసార థాట్ ఫంక్షన్స్ విచ్ ఇస్ ద థాట్ ఇంప్రెషన్ విచ్ ఇస్ బికాస్ ఆఫ్ ది సమాధి. దిస్ సమాధి సంస్కార థాట్ ఇంప్రెషన్స్ హౌ డస్ నాట్ ఇట్ బ్రింగ్ హిమ్ ఇన్ హిస్ కంట్రోల్. సాధికారం మీన్స్ ఇన్ ఇట్స్ హిస్ కంట్రోల్. ఇఫ్ యూ ఆస్క్ నదే ప్రజ్ఞాకృత సంస్కార క్లేశ క్షయ హేతుత్వాత్ చిత్తం అధికార విశిష్టం కురువంతి న కురువంతి. యూ హ్యావ్ టు టేక్ ఇట్ లైక్ దట్ తే ప్రజ్ఞాకృత బికాస్ వై డస్ ఇట్ నాట్ టేక్ దెమ్ ఇన్ టు ఇట్స్ కంట్రోల్ బికాస్ దే తే ప్రజ్ఞాకృత సంస్కార దే దోస్ సంస్కార థాట్ ఇంప్రెషన్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ బై ది ప్రజ్ఞ ది సమాధి నాలెడ్జ్ క్లేశ ఆశయ క్లేశ క్షయ హేతుత్వాత్ సిన్స్ దే ఆర్ ది కాజ్ ఫర్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ ది క్లేశాస్ అవిద్యాస్మిత రాగ ద్వేష అభినివేశాః పంచ క్లేశాః. సో ది క్లేశాస్ ది అబ్స్టకల్స్ ది ట్రబుల్స్ హేతుత్వా దే ఆర్ ది కాజ్ ఆఫ్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ దోస్ ట్రబుల్స్ చిత్తం అధికార విశిష్టం న కుర్వంతి. ఇట్ డస్ నాట్ మేక్ ది చిత్త ఇన్ ఇట్స్ కంట్రోల్. ఇట్ డస్ నాట్ టేక్ ది చిత్త ఇన్ ఇట్స్ కంట్రోల్. చిత్తం హి తే స్వకార్యాద్ అవసాదయంతి. అండ్ వాట్ డస్ దట్ డూ? చిత్తం హి తే స్వకార్యాత్ అండ్ ఇట్ దట్ సమాధి ప్రజ్ఞ దట్ సమాధి ఇట్ రిమూవ్స్ ది చిత్త ఫ్రమ్ ఇట్స్ కార్య. చిత్త ది కార్య ఆఫ్ ది చిత్త థాట్ ఫంక్షన్. ఇట్ రిమూవ్స్ ది చిత్త ఫ్రమ్ మేకింగ్ ది థాట్ ఫంక్షన్స్ ఆఫ్ ది సంసార. ఖ్యాతి పర్యాసానం హి చిత్త చేష్టితం ఇది. బికాస్ ఓన్లీ వెన్ యూ అంటిల్ వెన్ యూ గెయిన్ ది వివేక ఖ్యాతి ది మైండ్ విల్ డూ దిట్స్ ఫంక్షన్. ఇట్స్ ఆల్ ది ఫంక్షన్స్ చిత్త చేష్టితం ఆల్ ది ట్రాన్సాక్షన్స్. వన్స్ ది ఖ్యాతి వివేక ఖ్యాతి అరైజెస్ దేర్ ఇస్ నో ట్రాన్సాక్షన్. కించాస్తే వాట్ విల్ హ్యాపన్ టు హిమ్? This will happen to him. Tasyapi nirodhe sarva nirodhat nirbijas samadhi. Tasyapi nirodhe sarva nirodhat nirbijas samadhi. Tasyapi nirodhe sarva nirodhat nirbijas samadhi. Tasyapi nirodhe even after controlling that samadhi prajna, the thought impression, the thought function of the samadhi also, తస్యాపి నిరోధే త్రిదిద్వార వైరాగ్య. హౌ కెన్ యూ రిమూవ్ దట్ థాట్ ఫంక్షన్ ఇ పర వైరాగ్య? బికాస్ తత్పరం పురుషఖ్యాతే గుణ వైతృష్ణ్యం. వి సా ఇన్ ది సూత్ర తత్పరం దట్ ఇస్ పరం. వాట్ ఇస్ పరం? పరవైరాగ్య. పరం మీన్స్ పరవైరాగ్య. వాట్ ఇస్ పరవైరాగ్య? పురుషఖ్యాతే గుణ వైతృష్ణ్యం. ఇన్ ది పురుషఖ్యాతి ఇన్ ద వివేక ఖ్యాతి యూ గెయిన్ ది డిస్పాషన్. యు ఆర్ నాట్ అటాచ్ టు దట్ ఆల్సో. దట్ ఇస్ పరవైరాగ్యం. బికాస్ ఆఫ్ దట్ పరవైరాగ్య సర్వ నిరోధాత్ ఆల్ ది థాట్ ఫంక్షన్స్ ఆర్ డిస్ట్రాయిడ్. దిస్ థాట్ ఫంక్షన్ ది అటాచ్మెంట్ టు ది వివేక ఖ్యాతి ఈజ్ ఆల్సో గివెన్ అప్. సిన్స్ ది అటాచ్మెంట్ టు ది వివేక ఖ్యాతి ఈజ్ ఆల్సో గివెన్ అప్ సర్వ నిరోధాత్ ఆల్ ది థాట్ ఫంక్షన్స్ ఆర్ డిస్ట్రాయిడ్. దే ఆర్ కంట్రోల్డ్. సిన్స్ దే ఆర్ ఆల్ కంట్రోల్డ్ నిర్బీజ సమాధి హీ గెయిన్స్ ది స్టేట్ ఆఫ్ నిర్బీజ సమాధి వేర్ దేర్ ఇస్ నో ఆలంబన వేర్ దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ ఫర్ ది మెడిటేషన్.
స న కేవలం సమాధి ప్రజ్ఞా విరోధి ప్రజ్ఞాకృతానాం సంస్కారాణామపి ప్రతిబంధీ భవతి. స న కేవలం సమాధి ప్రజ్ఞా విరోధి ప్రజ్ఞాకృతానాం సంస్కారాణామపి ప్రతిబంధీ భవతి. దట్ ప్రజ్ఞ, దట్ సమాధి ప్రజ్ఞ, దట్ ఇస్ నాట్ జస్ట్ ది నెగేటర్ ఆఫ్ ది సంస్కార సమాధి. సమాధి ప్రజ్ఞా విరోధి ప్రజ్ఞాకృతానాం సంస్కారాణామపి, వాట్ ఎవర్ ప్రజ్ఞ, the samskaras which are gained because of the samadhi prajna, it also controls that. Kasmat, why should you control that? Because nirodhajah samskara samadhijan samskaran badhate iti, meaning the nirodhajah samskara, the samskara which is gained because of the nirodha, because of the control, because of the thought control, the destruction of God, samadhijan samskaran badhate, it negates the samskaras which arise because of the samadhi. Nirodha sthiti kala krama anubhavena nirodha citta krita samskaraha chittam anumeyam. How do you know that? How do you understand that? This can be gained through inference only, because nirodha sthiti kala krama anubhavena, in the nirodha sthiti, in the controlled state, the kalakrama anubhavena, the time, whatever the absence of time, or whatever the experience of absence of time, or whatever the experience of time you have gain, nirodha citta krita samskaraha tat astitvam there, because of the nirodha the citta gains a samskara, their existence should be inferred. Because the experience is there, whatever yadyad anubhavam, yadyad anubhavam, yaya anubhava, sasa, yaya smrutihi, sasa anubhava purvika. Whatever is the experience, whatever is the remembrance, they are because of an experience. Only because of an experience you can have an remember, you can remember something. Whatever you remember, you have to have had experience at some point of time. Therefore, this state, there is an experience of that state, samadhi state. Therefore, you have to infer that that point of time, there is no thought function also. Nirodha samskara. Vyutsana nirodha samadhi prabhavaihi saha kaivalya bhagiyahi samskara chittam swasyam ప్రకృతౌ అవస్థితాయాం ప్రవీయతే. వ్యుత్థాన నిరోధ సమాధి ప్రభవైహి. సో వ్యుత్థాన ది సంసార అండ్ నిరోధ ది కంట్రోల్ దిస్ సమాధి, బోధి సమాధి, వ్యుత్థాన నిరోధ సమాధి ప్రభవైహి. అండర్స్టాండ్, వ్యుత్థాన సమాధి ప్రభవైహి, నిరోధ సమాధి ప్రభవైహి, వ్యుత్థాన నిరోధ సమాధి ప్రభవైహి. వ్యుత్థాన ది సంసార, నిరోధ ది కంట్రోల్, అండ్ సమాధి ది నాలెడ్జ్ విచ్ యు గెయిన్ దట్. Because of these, saha kaivalya bhagiyahi, he gains the state of kaivalya. He gains the eligibility to gain the kaivalya. Samskaraha, samskarahi, that chitta, samskarahi chittam, that chitta which has gained the eligibility to experience that state. Swasyam prakrutau, it prakrutau avasthitayam, it is established in its nature. Praviliyate, it is established in nature and it is immersed, it merges in its nature. Tasmate samskaraha chittasya adhikara virodhino na sthiti hetavaha. Therefore, those samskaras, those thought impressions, chittasya adhikara virodhina, they are against the control of the chitta. Therefore, they don't make you experience the world. They don't bring you into the world again. Na sthiti hetavaha, they don't bring you into the world again. యస్మాత్ అవసిత అధికారం సహ కైవల్య భాగీ సంస్కారై చిత్తం వినివర్తతే తస్మిన్ నివృతే పురుష స్వరూప ప్రతిష్ఠితో అతః శుద్ధముక్త ఇతి ఉచ్యతే. సిన్స్ యస్మాత్, సిన్స్ అవసిత అధికారం, ది అధికార, ది కంట్రోల్ ఆఫ్ ది చిత్త ఇస్ ఫినిష్డ్, ఇట్ హస్ బీన్ డిస్ట్రాయిడ్, సహ కైవల్య భాగీ, విత్ దట్ దిస్ పర్సన్ గెయిన్స్ ది ఎలిజిబిలిటీ టు గెయిన్ ది కైవల్య. That kind of chitta, chittam vinivartate, samskara chittam nirvartate, the chitta is a delimiter, it is thrown out of gear of its function. Therefore, tasmin nivrate, when the chitta is removed, when the chitta is stopped from the thought functions, at that point of time,
నివృత్ పురుష స్వరూప ప్రతిష్ఠిత ది పురుష స్వరూప ప్రతిష్ట ది పురుష ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సెల్ఫ్ అత దేర్ఫోర్ హీఈస్ కాల్డ్ శుద్ధ శుద్ధ మీన్స్ ప్యూర్ ప్యూర్ మీన్స్ హీఈస్ బియాండ్ ఆల్ ది కంట్రోల్ ఆఫ్ గుణాస్ ముక్త హీఈస్ బియాండ్ ది కంట్రోల్ ఆఫ్ ది ది దుఃఖాస్ దీస్ ఆర్ ది ట్రబుల్స్ ది గుణాస్ అండ్ ది దుఃఖాస్ ఆర్ ది ట్రబుల్ సో హీఈస్ బియాండ్ ది కంట్రోల్ ఆఫ్ ఆల్ ది త్రీ దుఃఖాస్ హీఈస్ బియాండ్ ది కంట్రోల్ ఆఫ్ ఆల్ ది త్రీ గుణాస్ therefore iti uchyate that is why they call him shuddha and mukta iti patanjala sankhya pravachane yoga shastre samadhi pada samapta in this way we come to the end of the first samadhi pada you see atha yoga anushasanam yoga chitta vrutti nirodha తదా దృష్టి స్వరూపే అవస్థానం వృత్తి సారూప్యమితరత్ర వృత్తయః పంచతయః క్లిష్టా క్లిష్టాః ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని విపర్యయో మిథ్యా జ్ఞానం అతద్రూప ప్రతిష్టం శబ్ద జ్ఞానానుపాతీ వస్తు శూన్యో వికల్పః అభావ ప్రత్యాలంబనా వృత్తిర్నిద్రా అనుభూత విషయా సంప్రమోష స్మృతి అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః తత్ర స్థితౌ యత్నోభ్యాసః సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమిః దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం తత్పరం పురుష ఖ్యాతే గుణ వైతృష్ణ్యం వితర్క విచారానంద స్మితారూపానుగమాత్ సంప్రజ్ఞాతః విరామ ప్రత్యభ్యాస పూర్వ సంస్కార శేషో అన్యః భవ ప్రత్యయో విదేహ ప్రకృతి లయానాం శ్రద్ధా వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞా పూర్వకైతరేషాం తీవ్ర సంవేగానాం ఆసన్నః మృదుమధ్యాది మాత్రత్వా తతోపి విశేషః ఈశ్వర ప్రణిధానాద్వా క్లేశకర్మ విపాకాశైః అపరామృష్టః పురుష విశేష ఈశ్వరః తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం సపూర్వేషామపి గురుః కాలేన అనవచ్ఛేదాత్ తస్య వాచకః ప్రణవః తజ్జపస్తదర్థభావనం తతః ప్రత్యక్చేతనాధిగమో అంత్యంతరాయాభావశ్చ వ్యాధిస్త్యాణ సంశయ ప్రమాద ఆలస్య అవిరతి భ్రాంతి దర్శన అలబ్ధ భూమికత్వ అనవచ్ఛిదత్వాని చిత్త విక్షేపాః తే అంతరాయాః దుఃఖ దౌర్మనస్యాంగమే జయత్వ శ్వాస ప్రశ్వాస విక్షేప సహభువః తత్ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాసః మైత్రీ కరుణాముదిత ఉపేక్షాణాం సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయాణాం భావనాతశ్చిత్త ప్రసాదనం ప్రచ్ఛర్దన విధారణాభ్యాం వా ప్రాణస్య విషయవదీవా ప్రవృత్తిరుత్పన్నా మనసస్థితి నిబంధనీ విశోకా వా జ్యోతిష్మతి.

0: परप्रतिबंधी तस्यापि निरोधे सर्व निरोधात् निर्बीज समाधि इति पतंजल योग सूत्र पाठे समाधि पाद प्रथम। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः।
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం డాట్ ఆర్గ్ రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం డాట్ ఆర్గ్. ఓం నమః శివాయ.